అభజంత సుకృత్య భాగం దేవేషు సుకృత్యేతి సుకృత్యయా సుకృత్యేతి సుకృత్యయా భాగం దేవేషు అభజంత సుకృత్యయా దేవేషు యజ్ఞియం వన్నయో భజంత.

నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనయ్య నమస్సులు తెలియజేసుకుంటూ, అసౌ అంటే ఈయనే అన్నాడు. అది విశేషం. ఈయనే ఎందుకంది? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనేన ఎవడినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అనంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖచక్ర గదాపద్మధారిని గాని ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు ఏదో వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అని అనగలమా అండి? ఈయనే అని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడు. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవ ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు గాని, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకునే ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన. మూడు ఒప్పుకుంటాం కదా మనం. మూడు చేస్తున్నాడు ఆయన, పెంచుతున్నాడు. చివరికి సమయం మెరిగి మొత్తం లాక్కుంటున్నాడు కూడా. సూర్యశక్తిలో మనకి గోచరిస్తుంది. జలాల్ని వృద్ధి చేస్తాడు, జలాల్ని లాగుతున్నాడు. రెండు మూడు పనులు చేస్తున్నాడు. అందుకే మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పనులు బట్టి ఆయనకి త్రయీమూర్తి దివాకరహ అని కూడా మనం చెప్తున్నాం. అందుకు మీకు ఏ దేవతా లక్షణమైనా సూర్యుల్లోనే చూడొచ్చు. అందుకు ఏకం సత్వి ప్రాభుదావదంతి అనడంలో సూర్యశక్తి ఎన్ని విశేషాలుగా పనిచేస్తుందో మనకు సౌర అరుణ మంత్రములు చెప్తున్నాయి. ఆ రహస్యాన్ని సామాన్యుడికి కూడా అందజేయాలని మహర్షులు తపించిపోయి ఆదిత్య హృదయం మొదలైన వాటిలో కూడా మనకి తెలియజేస్తూ, ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో సువస్సాద్యా యశ్వనో మరుతో మనుగు వాయు వన్ని ప్రజాప్రాణ ఉర్తికర్త ప్రభాకర. ఇవి చెప్పడంలో అర్థమేమిటి? ఇవి అభితో దిక్షుశ్రిత దిక్కులు అన్నిటి ఎందు కూడా ఈ వాతావరణాది రూప వ్యవస్థగా పంచభూతములుగా సౌరశక్తి మాత్రమే పనిచేస్తుంది. ఆ సౌరశక్తి మనలో కూడా ఉన్నది. ఆ సౌరశక్తే అందుకే ఆదిత్య మండల ఉపాసన ఉన్నదే. అది ఐహిక ప్రయోజనాల నుంచి బ్రహ్మ విద్య వరకు తీసుకువెడుతుంది. గనుకనే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల్లో కూడా అంతరాదిత్య ఉపాసన అని ఒకటి చెప్పారు. అంతరాదిత్య ఉపాసన ఇది చాలా విశేషం. అక్కడ ఆదిత్యుడు ఎలా పనిచేస్తున్నాడో నీ లోపల ఒకటి పనిచేస్తున్నవాడు ఉన్నాడు. కొంచెం ఏకాగ్రంగా వింటే మీరు ఎంత ఆనందిస్తారో ఈ విషయాన్ని. మన మహర్షుల యొక్క విజ్ఞానానికి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. అంత అందంగా చెప్తారు ఇక్కడ. వేదం సూర్య ఆత్మ జగత అని చెప్పింది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అని. అసలు ఆత్మ శరీరం ఈ వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటే మనకు సులభంగా అర్థమైపోతుంది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అంటే నీ జీవుడు నీ శరీరానికి ఎలాగ ఆత్మయ్యే ఉన్నాడో జగత్తుకి ఆయన ఎలా ఆత్మయ్యే ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు జగత్తంతా ఒక శరీరంగా భావిస్తున్నాం, దానికి ఆయన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ వలే ప్రకాశిస్తూ ఉంటాడట చూడండి ఇక్కడ. అందుకే ఆ సూర్యుడు గురించి చెప్తూ ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అని అన్నారండి వేదం. ఎంత బాగా చెప్పింది. ఋగ్వేదంలో ఈ మాట ఉంటుంది, ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం. అంతేగాని ఇదమిత్తమని ఏ స్వరూపం మనం చెప్పగలం? ఆయన ఎలా కనబడుతున్నాడు సూర్యుడు వల్ల చాలా బాగున్నాడండి. అంటే నీ కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే గాని అది ఆయన యథార్థ స్వరూపం కాదు అని వేదం చెప్పింది. ఇది ఈ మంత్రం అనేవి పరిశీలించకుండా ఈ సైంటిస్టులు చెప్పక ముందు సూర్యుడు కదులుతున్నాడని, ఈ రథం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందని నమ్మేవారు భారతీయులు అని రాస్తారు ఎవడో. మనం నిజమనుకుంటాం. కానీ నేను ఏం చెప్తున్నాడు,
మనకి ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అంటున్నాడు. అంటే ఆయన యథార్థ స్వరూపం అది కాదు, నువ్వు భూమి నుంచి గమనిస్తున్నావు గనక నిట్నుంచడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అందమైన భావన మీరు తీసుకురావచ్చు. అందుకు చెప్తున్నాను, ఇక్కడ భూమి కదులుతుంది, చూడండి ఎంత విశేషం, భూమి కదులుతుంది. కానీ కదులుతుందంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు భయపడతాం మేము, భూమి కదలడం లేదని అనుకుంటున్నాం, సూర్యుడు కదలడం లేదు ఒప్పుకుంటామా? కదులుతున్నాడనే అనిపిస్తాం. చూడండి, కదులుతున్న వస్తువు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది, కదలని వస్తువు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యం, ఇంత పట్టుకుని మనం ఈ జగత్తు కనిపించేదే కాదయ్యా అని చెప్పిన శంకరుల మాటను కాదనగలమా? ఇప్పుడు చెప్పండి, ఏది స్వరూపం? అదే వేదం, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అది కదలుట లేదు, అది కదులుతున్నది, ఇలా చెప్పిందండి వేదం. ఇప్పుడు కదలని వాడు కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు, కదులుతున్నది కదలనట్లు కనిపిస్తున్నది. ఇది మన శరీరం వైపు అప్లై చేయండి. శరీరం అనేటువంటిది నిజానికి జడం, అది అస్సలు కదలదు, దాని కదిలే లక్షణం లేదు. లోపల ఒకడు ఉన్నాడు ఆత్మ, ఆయన అస్సలు నిశ్చలంగా ఉన్నటువంటి వాడే. అలాగే భూమి కదలనిదే, సూర్యుడు కదలని వాడే. మీరు ఆలోచిస్తారు, అయ్యా భూమి కదులుతుంది మీరు కదలనట్టు ఇలా చెప్తున్నారు అంటే, సూర్యుడు పంపించినటువంటి చైతన్యము, ఆకర్షణ మొదలైన శక్తులతో భూమి చలనం సాగిస్తుంది. కానీ దానంతట అది కదిలే శక్తి దానికి లేదు. ఇప్పుడు చెప్పండి, భూమి కదులుతుందా? ఆ భూమిని కదిలిస్తున్నవాడు దాని యందు ప్రవేశించి కదిలించడం వల్ల కదులుతోంది గనక సూర్యుడు కదులుతున్నాడు ఒప్పుకోవాలి కదా. ఆయన కదిలించే శక్తి కలిగినప్పుడే కదా ఇది కదులుతోంది. అందుకు భూమిని కదిలించేదెవడు? ఆయన. ఆయన ఆకర్షణ శక్తిని కానీ లోపలికి లాక్కుంటే ఈ భూమి అవుతుంది, ఆయన కడుపులో గెలు కూర్చుంటుంది, అవునా కదా. ఇంకా మీకు ఈ అంతరిక్ష శాస్త్రం కానీ మీరు అధ్యయనం చేస్తే బ్లాక్ హోల్స్ మొదలైన సబ్జెక్టు చాలా వస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా. మొన్న ఇటీవలే ఒక డెడ్ స్టార్ లోకి 300 మిలియన్ల సూర్యులు వెళ్ళిపోయేస్త. చూడండి ఇక్కడ విశేషం, అది ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విశ్వం గురించి చెప్తే పిచ్చెక్కుతుంది మనకి. సైన్స్ సైన్స్ అని ప్రశ్నిస్తాం కానీ నిజంగా చెప్పడం మొదలెడితే పిచ్చెక్కుతాం. ఆ సైన్సే భారతీయ వేద విజ్ఞానం, మరేమిటో కాదు. ఇక్కడ మీరు పరిశీలించితే భూమి కదులుతోంది అనుకున్నాం గాని కదలడం లేదు, కదిలించేది ఒకటి ఉంది. ఎవడు అంటే కదలకుండా ఉన్న సూర్యుడు కదిలిస్తున్నాడు. కదలకుండా ఉన్న సూర్యుడు కదలని జడలక్షణం గల పృథ్వీని చలింపజేస్తూ తిప్పుతున్నాడు అనేది సైంటిఫిక్ గా మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జడలక్షణం గల ఈ దేహంలో తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ శరీరం కదలడం లేదండి అంటావా? కదులుతున్న శరీరమే ఒప్పుకుంటున్నాం. నిజంగా కదులుతుందా? నిజంగా కదిలితే ప్రాణం పోయిన వాడిని కదిలించి కదలమని లేవమని అనండి, కదలలేడే. ఎవడ లోపల ఒకడు ఉన్నాడు, వాడు కదిలిస్తున్నాడు. ఈ కదిలిస్తున్న వాడు కదులుతున్నాడా? కదలట్లేదు. కదలట్లేదు, కదులుతున్నాడు. ఆ లోపల ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన చైతన్యాన్ని ప్రాణశక్తి ద్వారా ప్రతి ఇంద్రియంలో ప్రసరింపజేసి శరీరాన్ని కదిలిస్తున్నాడు. కదులుతోంది శరీరం అనుకుంటూ ఉన్నాం మనం, ఆ శరీరంలో వాడు కదులుతున్నాడు అనుకున్నాం. కానీ కదులుతున్న శరీరంలో కదలకుండా ఉండి కదిలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కదలడం లేదు, శరీరం కదలడం లేదు, కదులుతున్నట్టు కనిపిస్తోంది. అదే ఇక్కడ విశేషం, చైతన్య లక్షణం అంతా. ఇక్కడ మన శరీరాన్ని ఆత్మని ఎలా అధ్యయనం చేసుకున్నామో, సూర్య ఆత్మా జగత. అందుకే వేదాంత విద్యను మనకి అరటిపండు పొడిచి పట్టినట్టు చెప్పడానికి సూర్యుడు సహకరించినట్టు మరి ఎవరూ సహకరించరు. ఎప్పుడైనా సూర్యుడు గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పుకోవచ్చు. ఈ వివరములన్నీ కూడా మనకి చెప్పబడుతూ వేదం అనేక రహస్యాలు చెప్పింది, సౌర విజ్ఞానం. అందుకే ఎలా కనబడుతున్నాడో అలా అంటున్నాం, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయం, ఎలా కనబడుతున్నాడో తాదృగుచ్యతే, ఆ విధంగా మనం అంటున్నాం అనడంలో చాలు కదండి. ఇంత విశేషం చక్కగా చెప్పబడింది. ఈ విషయమే మొన్న ఈ మధ్య అణుశాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రాబర్ట్ ఓపెన్హైమర్ అనే ఒక ఆయన చెప్తాడు. అణువు గురించి చెప్తున్నాడు ఆయన. అణువులో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కదులుతున్నాయా? కదలడం లేదుట. ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయంటే ఉండడం లేదుట. అన్ని నో నో నో నో అని ఆన్సర్ చెప్పాడు అతను. ఏమిటి అంటే నిర్ధారించలేకపోతున్నాం అన్నాడు చివరికి. అంటే వేదం చెప్పిన నేతి నేతి అనే మాట అక్కడ కనిపిస్తుంది విశ్వంలో. అందుకే కదలిక కదలడం ఈ రెండు కూడా
ఒక చిత్రమైన లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అంది బ్రహ్మసూత్రములు. దీనినే శంకరుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నటువంటి విషయం ఇది. ఇవన్నీ మనం కల్పించి చూసుకుంటే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఆదిత్య అనేటటువంటి విషయంలో చెప్పారు. అంతరాదిత్య ఉపాసన అనడంలో నేను ఇదంతా వివరించడం జరిగింది. ఆ సూర్య భగవానుడికి జగత్తుకి ఉన్న రిలేషన్స్ చూసుకుని ఈ జగత్తునంతటిని సూర్యుడు ఎలా తన ప్రాణశక్తితో పరికి నడిపిస్తున్నాడు, నీ లోపల అంతర్యామయ్య ఉన్న పరమాత్మ కూడా నీ శరీరాన్నంతటిని నడిపిస్తున్నాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, అదే విధంగా మెదడుకి ఆలోచించే శక్తిని, కాలికి కదిలే శక్తిని, చేతికి స్పర్శనిచ్చే శక్తిని, ఇన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇందువల్ల ఇవన్నీ నేను చేశాను గనక ఆయనే చేయించాడు అనడానికి మనకి లేదే. ఏ విధంగా సూర్య భగవానుడు తన కాంతి కిరణాలను అన్నిటి మీద ప్రసరించాడు. ఆయన ప్రసరించడం చేతనే పువ్వులు వికసించాయి. ఆయన ప్రసరించడం వల్ల మన నిద్రలు లేచాం. ఆయన యొక్క కిరణశక్తిని గ్రహించే నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత కదులుతున్నాయి. కానీ ఆయన కిరణాలు వేటి వేటి మీద పడుతున్నాయో అవన్నీ ప్రకాశిస్తున్నాయి, కానీ ఈ చెట్ల ఈ పువ్వుల రంగులు ఆయనకు అంటట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలముల యొక్క తడి ఆయనకు అంటట్లేదు. ఈ వీటి లక్షణం ఆయనకు అంటట్లేదు. ఆయన లేకపోతే మళ్ళీ ఇవేవీ లేవు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరము ద్వారా ఇన్ని చేస్తున్నా ఇవేవీ దానికి అంటట్లేదు. ఇలా మనం పరిశీలించి చూస్తే సూర్య ఆత్మా జగత, అందుకు అసౌ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం ఇది విశేషం. అసౌ యస్తామ్రౌ అరుణంగుత బభ్రుస్తుమంగళ, నిద్రపోయాం లేచాం నడుస్తూ ఉన్నాం, ఆత్మ చైతన్యం మనలో ఉంచి ప్రసరింపబడింది. కానీ అసలు వాడు నిద్రపోలేదు. అంటే సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు, ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ మీరు ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అందుకు ఆదిత్యుడు అక్కడ వ్యవస్థ ఇక్కడ వ్యవస్థ ఒక్కటే కనిపిస్తుంది మనకి. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం గమనించవచ్చు. అంతరాదిత్య అని ఎందుకన్నారు? ఇది ఒకటి చూడండి. దితి అంటే ఛేదించబడేది అని అర్థం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఆదిత్య అంటే ఛేదించడానికి వీలు లేనివాడు, అంటే అఖండమైన తేజస్వరూపుడు. సూర్యుని ఎవరు ముక్కలు చేయలేరు, అందుకే ఆదిత్యుడు. అలాగే మరో ఆదిత్యుడు లోపడున్నాడు, అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఆయన ఛేదించలేం తడపలేం అన్నవాడు, వాడు అసలాదిత్యుడు, వాడు అంతరాదిత్యుడు. ఆ అంతరాదిత్య తేజస్సు వల్ల మనం నడుస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఇది తెలియాలి అంటే ఆ సూర్యుణ్ణి అనుసరించి ఎవడు ఉపాసన చేస్తున్నాడో, ఆ సూర్య భగవానుల్లో ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు తెలుసుకోగలుగుతున్నాడు విషయాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయాత్పూర్వం నిద్రలెమ్మని, ఆ సమయంలో ధ్యానం చేయమని, త్రిసంధ్యల్లో నీ సూర్యుణ్ణి ఉపాసించమని, నీ అభీష్ట దైవాన్నైనా సూర్యంలో దర్శించి ఉపాసించమని చెప్పారు. నీకు విష్ణువే పరదైవమైతే జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖ చక్ర ప్రార్థించుకో. కాదండి, మాకు అమ్మవారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని తల్లి. కాదు కాదు, శివుడు సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం వ్యయం. పైగా నవగ్రహ శాస్త్రం మనం అధ్యయనం చేస్తే, జ్యోతిష్ శాస్త్రం వైపు వస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ప్రత్యేదేవతను చెప్తూ వచ్చారు. ఆది గ్రహమైనటువంటి సూర్య భగవానుడికి ఎవరు అధిష్టానం మూలం అంటే ఆది దైవమైనటువంటి పరమశివుడు, ప్రథమో దైవ్యో భిషక్. అందుకే సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి లక్ష్మి అని లేదా గౌరీ అని, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడని, బుధవారానికి విష్ణువని ఇలా ఒక్కొక్క దేవతని చెప్పారు. అలాగా ఆదివారానికి సూర్యుని చెప్పారు, మన శివుణ్ణి చెప్పారు. ఈ విధంగా సూర్యునికి శివునికి ఉన్న సంబంధాన్ని మనం గమనించుతున్నాం. అయితే సోమ మంగళ బుధవారాలు ఎవరివి? అవి కూడా సౌరశక్తి విశేషాలే. కానీ అప్పుడు కనబడినప్పుడు ఆ సూర్యుడే విష్ణువుగా, ఆ సూర్యుడే అమ్మగా ఇలా వివిధ రూపాలతో గోచరిస్తున్నాడు. అందుకే సూర్యుని మనం గమనించినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచిపోలిక అనే మాట కూడా సూర్యుడితోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత, అదే విషయం చెప్పారే అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఏదో మన చమత్కారాలతో చెప్పట్లేదు, మన వేద భగవద్గీత పురాణాది ఇతిహాసాలన్నిటి ఆధారంగా మనం చెప్తున్నాం. అందుకు అసౌ యస్తామ్రౌ అరుణముత బభ్రుస్సు మంగళ,
అసౌ ఈయనే. ఇంతసేపు మేము చెప్పిన రుద్రుడు గారు ఉన్నారే, ఆయన ఈయనే. ఈయన ఎలా ఉన్నాడు? తామ్రహ అరుణహ బభ్రుహు, మూడు విషయాలు చెప్పారు. అంటే ఉదేతి తామ్ ఉదేతి సవిత తామ్రస్ తామ్రస్తేతి చ అని శ్లోకం ఉంది. ఉదేతి సవిత తామ్రహ, సూర్యుడు ఉదయించినప్పుడు తామ్రవర్ణంతో ఉంటాట, పూర్తి రెడ్ కలర్, తర్వాత నెమ్మదిగా అరుణవర్ణం, తర్వాత నెమ్మదిగా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు ఆ మూడు వర్ణములుగా మారుతున్న సూర్య భగవానుడు యొక్క విశేషం చెప్తున్నారు. మనకు ఒకటే వర్ణం తెలుసు, ఎందుకంటే అంత పొద్దున్న లేచేప్పుడు చూడమని, పొద్దున్న లేచేవాడు మూడింటినీ అబ్జర్వ్ చేయొచ్చు, తామ్ర అరుణ సుమంగళ. ఇంకా దీనిలో చాలా ఫిలాసఫీ ఉందనుకోండి, చైతన్యం వ్యక్తీకరణ ప్రథమ వ్యక్తీకరణలో ఉండాది, ఆ రెడ్డిష్నెస్ దానిలో సర్వం దాగి ఉంటాయి, అందులోంచి క్రమంగా విస్తృతి చెంది శక్తులన్నీ వస్తాయి. కనుక ఆ రెడ్డిష్ అనేది ఒక బీజప్రాయమైన ఒక అవస్థ, అందులోంచి స్పందన వల్ల వచ్చే రంగు ఎరుపు, స్పందించగానే ఆ ఎర్రని తనం బయటపడుతుంది, అది విస్తృతంగా వస్తుంది. అందుకే ఆ ప్రథమ వర్ణం వర్ణానామాద్యం లోహితం అని చెప్పినటువంటి శాస్త్రరీత్యా ఆ లోహిత వర్ణాన్నే మనం అరుణ అనే అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. పాటలు ఈ కుసుమ ప్రభ ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో సంకేతములు. మొత్తానికి ఆ సూర్యస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం ఇన్ని రూపములుగా కొలుచుకుంటున్నాం. పరమశివుడు రుద్రుడు సూర్యస్వరూపంగా మొదట తామ్రవర్ణంలో, తర్వాత అరుణవర్ణంలో, తర్వాత వభ్రువర్ణంలో గోచరిస్తున్నాడు. ఇన్ని రకములుగా గోచరించినప్పటికీ అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు. ఎప్పుడూ ప్రచండంగా ఉండడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు ఆయన, ఆయా కాలధర్మాలు బట్టి. ఆ ప్రచండతని ప్రసన్నతని మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అని పట్టించుకోరు, ఎందుకు అలా పనిచేయాలో ఆయనకు తెలుసు. నేను ఇలా ప్రచండంగా ప్రకాశించడం చేత ఎవడికి మేలు చేయబోతున్నాను, ఎప్పటికి మేలు చేయబోతున్నాను అనే విషయం నాకు తెలుసు అంటాడు సూర్యుడు. ఆయనకు తెలుసు ఇంత తీవ్రంగా ఎందుకు మండుతున్నావయ్యా అంటే, తర్వాత వచ్చే కాలంలో నీకు అంత వర్షం కావాలి గనక అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఇక్కడ తీసుకోవడం, దాన్ని ఏ విధంగా మళ్ళీ వ్యవస్థ చేసి భూమి మీదకు పంపాలో ఆయనకు తెలుసు. అందుకే గ్రహించడం, తిరిగి పంపించడం అనే వ్యవస్థలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో తెలుసు. ఆ స్వామి ఒక్క రోజులో మనం గమనించినప్పుడు మూడు విధములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని రకములుగా ప్రకాశించినా ఆయన స్వభావం ఏమిటి? సుమంగళ. ఆయన ఎప్పుడూ సుమంగళ, లోకానికి హితకారకుడయ్యా. అందుకే సూర్యుడు జగద్బాంధవుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఎంత చక్కగా పిలుచుకుంటారండి మన భారతీయులు సూర్యుణ్ణి. ఆయన వస్తున్నాడంటే చాలు, అంతవరకు అప్పటికే స్నానం చేసి సిద్ధంగా ఉంటారు. ఆ వస్తున్న స్వామిని చూడగానే భారతీయులు జలములు తీసుకుని ఆహ్వానిస్తూ అర్ఘ్యప్రదానం చేస్తారు, వారి వారికి ఉపదేశింపబడ్డ మార్గాలు. ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు అంటే ఆయన రాకముందే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. ఒక మహానుభావుడు మన ఇంటికొస్తాడని కబురు తెలియగానే ఆయన ఇంటికొచ్చి తలుపు దిశగా వచ్చారా అని ఆవలించి వచ్చి కూర్చోండి అని వాళ్ళ ముందు చీపురు పట్టుకుని తుడుస్తామా చెప్పండి. వాళ్ళు రాకముందే ఫుల్ ప్రిపేర్డ్. అందుకే భారతదేశం సూర్య భగవానుడు రాకముందే తెరచిన తలుపులతో, కడిగిన గుమ్మాలతో, దిద్దిన రంగవల్లలతో ఆయనకి స్వాగతాలు పలికింది. వీళ్ళెప్పుడూ భారతులు, వెలుగు మీద ఆసక్తి కలిగిన వారు, చీకట్లో మగ్గిపోవాలనుకునేవారు కారు, అర్ధరాత్రి 12 గంటలకి డేట్ను మార్చుకునేవాళ్ళు కారు భారతీయులు. వాళ్ళు సూర్యుడు ఉదయంతో మా రోజు మొదలైందంటారు. కర్మసాక్షి చూస్తేనే మాకు రోజు, కర్మసాక్షి లేకపోతే మేము కర్మ చెయ్యం, మా కర్మలకు సాక్షి ఆయన అన్నటువంటి వారు. అందుకే ప్రతి పిట్ట ప్రతి జంతువు సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే గోళ్లకు వెళ్ళిపోతాయి, మౌనం వహిస్తాయి. ప్రకృతి యొక్క ధర్మం అది, సూర్యుడికి అనుగుణంగా స్పందిస్తాయి. మనమేమో తెలివైన వాళ్ళం అనుకుని ప్రకృతి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాక కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం. సూర్యుడు అస్తమించాక చేయవలసిన కార్యక్రమం ఒక్కటే, అంతరవలోకన. సూర్యుడు ఉదయించినప్పుడు చేయవలసింది ఆ అంతర్గతంగా సంపాదించిన శక్తితో బాహ్యానికి చేయవలసిన సత్కార్యాలన్నీ చేస్తూ బాగుపడ్డాం. ఈ ఒక్క గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయుల ప్రతి కదలికలో ఒక వైదిక జీవన విధానం ఉంది. అందుకే వేదాలనేవి ఎవరో ఒక వర్గం వారి సొత్తు కాదు, భారతీయుల సొత్తు అది. భారతీయులందరూ వైదిక మతస్థులే. అయితే దాన్ని అధ్యయనం అధ్యాపనం చేయడం కొందరి పని, ఆ జ్ఞానాన్ని పంచి అందరూ ఆచరించడం అందరి పని. అందుకే భారతీయ ప్రతి ఆచారంలో కూడా వేద ధర్మమే కనిపిస్తుంది. అందుకు సూర్య భగవాన్ అబ్జర్వ్ చేస్తూ అసౌయస్తామ్రౌ అరుణ ఉతభ భృస్తుమంగళ, ఆయన శక్తులే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని వివరించి అటు తర్వాత మంత్రం ఇంకా అందంగా సూర్య భగవాన్ని ఆవిష్కరిస్తోంది చూడండి. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ నదృశన్నుదహార్య.
ఉతయినం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఇది తర్వాతి మాట. మళ్ళీ అసౌ అనే మొదలుపెట్టింది. అంటే మనం పోల్చుకోవాలి ఆ శబ్దం బట్టి. వేద సంప్రదాయం అంటారు దీన్ని. వేదాలకు సంప్రదాయం ఉంది. ఈ శబ్దం ప్రయోగించిందంటే వేదం యొక్క అలవాటు తెలుసుకోవాలి మనం. ఒక మనిషి మాట్లాడుతున్న బట్టి, వాడు అలవాటు బట్టి ఆ మాట్లాడేది ఉంటే వాడి ఉద్దేశం ఇది అని తెలుసుకోవాలి. అందుకే వేదం అసౌ అనే మాట ఒక అలవాటు బట్టి మాట్లాడుతుంది. సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అసౌ అనడం దానికి అలవాటు వేదానికి. అందుకే మళ్ళీ అసౌ అన్నది ఇక్కడ కూడా అసౌ యహ అవసర్పతి అంటే కదులుతూ వెళుతున్నటువంటి వాడు. సర్ప అంటే కదులుట. ఎలా కదులుతున్నాడు? అవసర్పత అనిష్టంగా కదులుతున్నాడు. ఆయన కదలికి ఇదైనా ఎవడ నిర్ణయించగలడు? ఏది ఇందాక చెప్పినట్టు సూర్యుడు కదులుతున్నాడా కదలని లేదా అనద్దు. సూర్యుడు కదలకపోయినా మనకు తెలిసి ఆయన కిరణ శక్తులు కదిలి ఇక్కడ దాకా వస్తేనే మన వ్యవహారాలు సాగుతున్నాయి కదా. అందుకు కదులుతున్నాడు అంటే ఆయన కిరణ శక్తులు మొదలైనవన్నీ చలిస్తూ ఉన్నాయి అని అర్థం. రథంలో కూర్చున్నవాడు కదలడు, రథం కదులుతుంది. అవునా లేదా? గుర్రాలు కదులుతాయి. అలాగే సూర్యుడు కదలకపోయినా ఆయన నుంచి ప్రసరింపబడుతున్న కిరణ జాలములన్నీ కదిలి వస్తున్నాయట. అందుకే ఆ కిరణ జాలాలకు అశ్వములు అని పేర్లు. ఎన్ని అశ్వాలండి? ఏకో అశ్వో సప్తనామా వేదం చెప్పింది. ఒకే గుర్రానికి ఏడు అని పేరుట. ఇదేమిటండి, ఒక్క గుర్రానికి ఏడు అని పేరేమిటి? కాంతి సిద్ధాంతం చెప్పింది వేదం. అక్కడ ఒక్క కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణాలు అవుతుంది. అందుకే ఏకో అశ్వో సప్తనామ. ఒక్క అశ్వమే సప్తమైంది, కానీ సప్త కాదు నిజానికి ఏకం. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ వాటిని ఇంకా ఎనలైజ్ చేస్తే సప్త నుంచి ఎన్ని పుడతాయో మనకు తెలియదు. అందుకే బహువర్ణాలను కూడా వర్ణిస్తూ వచ్చిందనమాట. అందుకే ఒకే వర్ణం ఏడై రావడమే సప్తాశ్వములు అంటే. అయితే అశ్వం అని పేరు ఎందుకు పెట్టారు? అశ్వం అంటే అర్థమేమిటి? అశ్వం కాంతి కిరణానికి వేదం చెప్పిన శబ్దం. అశు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశు అంటే దీని నుంచి ఆసు అనే మాట కూడా మీకు వచ్చింది. ఆసుకవిత్తం మాట విన్నారు కదా. ఎందుకంటే ఆసుకవిత్తంతో తలలు బొప్పు కట్టిన వాళ్ళు బాగా ఉంటారు, అందుకే పేరు గుర్తుంటుంది చాలా మందికి. అశు ఆసు. ఆసు అంటే వెంటనే అని అర్థం. అలాగే అశు వెంటనే వ్యాపించుట అని అర్థం. అంటే అతి వేగంగా వెళ్ళగలిగేది, అతి వేగంగా వ్యాపించగలిగేది ఏదో అది అశ్వ అని చెప్పబడుతుంది. అందుకే కాంతి కిరణాలకి అశ్వములు అని పేర్లు. అశుభ్యాప్తవు అనే ధాతువు నుంచి. చూడండి వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. బహువర్ణములైన కాంతుల్ని వెదజల్లుతూ వచ్చే పరమేశ్వరుడు ఆయన. అందుకే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ అంటే నీలకంఠుడైనటువంటి వాడు, విలోహిత బాగా ఎర్రగా ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడికి రెండు స్వరూపాలు ఇక్కడ చూపిస్తున్నారు. నీలగ్రీవుడు అంటే విషాన్ని ధరించి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నవాడు. విలోహిత రెడ్డిష్ట అంటే ఆయన పింగళ జటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు రెండు పరిశీలించి చూస్తే నీలకంఠం ఎర్రని జడలు, విలోహిత ఈ రెండూ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నీల శబ్దం జలవాచకమైతే సూర్యకిరణ అంతర్గర్భితంగా ఈ జలములు అన్ని దాగి ఉంటాయి. అదేవిధంగా ఆయన కిరణ

0: దానికి లింగం అని పేరు. లింగం అంటే మరేమిటో కాదు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం అని మనం భావించినప్పుడు జ్యోతిస్వరూపంగా దీనిలో లీనమై ఉన్నాడు అని అర్థం. అలాగే మనం దేన్ని భావిస్తున్నామో దాని లింగం అని ఎందుకంటున్నామంటే పరమేశ్వర చైతన్యాన్ని దానిలో లీనమైనట్లుగా మనం దర్శించి ఉపాసిస్తున్నాం గనక దానికి లింగం అని పేరు. ఇలాగ పరమేశ్వరుడు లింగమై భాషించుతూ ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటే ఎప్పుడు ఉదయాన్న ఒక మహాలింగం వస్తుందిట. ఆ మహాలింగమే సూర్యుడు. సూర్యుడు లింగస్వరూపుడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటి సూర్యుడు అని చెప్తున్నాం. అందుకే సూర్యలింగం ఆయన. సూర్యలింగం అని పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. సూర్యుడు లింగం. లింగాకారం అవునా కాదా చెప్పండి. నిజంగా జ్యోతిర్లింగం అంటే అంతకంటే జ్యోతిర్లింగాన్ని మనం చూడగలమా చెప్పండి, ఉంటే చెప్పండి. అందుకు ప్రతి వారిని ఉదయాన్నే వచ్చి ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. గుర్తించలేకపోతున్నాం మనం. ఆ ఇలా గుర్తించలేని వాడు సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు. గుర్తుపెట్టుకోండి, సాక్షాత్ శివుడు వచ్చినా గుర్తించలేడు. శివుణ్ణి గుర్తించగలిగేవాడు పొద్దున్నే లేచి డాన్స్ చేస్తాడు. ఎందుకంటే నా శివుడు వచ్చాడు నన్ను కాపాడడానికి. ఎప్పుడైతే నా స్వామి వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడుగా గిరీశ ఉన్నతంలోంచి. ఇంకా వాడు అబద్ధాలు అడగలడా? వాడు పాపకర్మ చేయగలడా? వాడు భయపడగలడా? అధైర్యపడగలడా? నా స్వామి అక్కడి నుంచి వచ్చి తన వెలుగుల చేతులు చాచి మరీ నన్ను నిమిరి తట్టి నన్ను గమనిస్తూ నా కోసం ఈ పంటలు పండించి నా కడుపు నింపి నా కోసం అంత చేస్తున్న ఆ సూర్యలింగ స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడే. ఎందుకయ్యా గుండ్రంగా మారిపోయాడు? మీరు గుండ్రపుడు వస్తువు గరగరగరగర తిరిగి రాగలదు. అదే అయితే మీరు మామూలు వస్తువు అయితే వెళ్ళలేదు. అది ఆయన అంత తొందరగా రాగలడు. రోలింగ్ స్టోన్ అంటారే ఆయన ఆ వేగం రావడం ఆ లక్షణం. అలా పరమేశ్వరుడు సూర్య రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇది తెలిస్తే చాలండి, ఉదయం లేచిన వెంటనే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో నమస్కరించుకుంటే ఇంకేం కావాలి. అందుకే అక్కడ చెప్తాడు శివగీతలో పరమేశ్వరుడు, ఎవరైతే నన్ను సూర్యమండలంలో ధ్యానించి నా మంత్రాన్ని గాని నా స్తోత్రాన్ని గాని చదువుతారో వారు నాయందే ప్రవేశిస్తారు. అంటే శివ సాయుధ్యం చెందుతారట. ఎలా చెందుతారంటే గొప్ప ఉపమానం కూడా వాడాడు ఆయన. గృహం గృహపతి యథా అన్నాడు. ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్లుగా వాడు నాలోకి వస్తాడు అని చెప్పారండి. సాయుధ్యం అంటే అదే. అంటే అంత చరువు చొరవ చనువు రెండుతో వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి. అందుకని శివుడి దగ్గరికి వచ్చామే లోపలికి ఎలా ఉందా? ఏమీ లేదు, హాయిగా వెళ్ళిపోతాం. ఎలాగో అంటే ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్టుగా వాడిది ఆ ఇల్లు. హాయిగా వెళ్తాడు, తలుపు ఓరగా తెరుచుంటే మే కమిన్ అని వెళ్తాడా అండి? వెళ్ళాడా అంటే వాడు ఇంటి వాడు కాదని అర్థం. లేదో కొంచెం అటు ఇటు చూసుకుంటూ తలుపు తోద్దామా లేదా అని ఆలోచిస్తున్నట్టు అలా చూసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా ఎవడు వెళ్ళిపోతాడు? ఆ ఇల్లు ఎవడితో వాడు వెళ్తాట. అలాగే అలా శివుడిలోకి ఎలా వెళ్ళిపోతాట అంటే శివుడు మనవాడు. మన అసలైన చోటది, మనకు నిజమైన చోటది, మనకి స్వాభావికమైన చోటది, మనకు చొరవైన చోటది, చనువైన చోటది. కానీ మన అజ్ఞానంతో అది మంది కాదేమో అని భయపడి కూర్చున్నాం. ఆ అజ్ఞానం పోవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని ఆరాధన చేస్తే నా అతడి సహజమైన చోటు నేనే అని తెలుసుకుని వాడు స్వాభావికమైనటువంటి ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని వాడు నన్ను చెందుతున్నాడు అని పరమేశ్వరుడు పద్మపురాణంలో శివగీతలో చెప్పారు. అందుకు అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహితః. ఇక్కడ నువ్వు నమస్కరిస్తున్న రుద్రుడు ఎక్కడో లేడయ్యా, ఆ దగ్గరున్నాడు అని చెప్తోంది వేదం. అందుకే ఉతైనం గోపా అదృశన్న అదృశన్ను దహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన. ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. ఉతయనం ఇంకా ఏనం ఈయనను ఎవరు చూస్తున్నారు? గోపాహ ఉదహార్యహ అదృశన్. గోపకులు ఉదహార్యులు కూడా చూస్తున్నారు ఆయన్ని. గోపకులు అంటే పాలు మొదలైనవి తీసుకెళ్లేవారు, ఉదహార్య అంటే నీళ్లు మొదలైనవి మోసుకు వెళ్లేవారు. ఇది ఒక వ్యాఖ్యానం, దీన్ని మనం గమనిద్దాం.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.
0: మహి ఇక ఆయన తన భుజములను కదిలించగానే ఆ భుజాలు దిగంతాల వరకు చాపినటువంటి భుజాలు, ఆ దివ్యమైనటువంటి తన భుజాలను కదిలించగానే ఏం జరుగుతుందంటే పదం విష్ణోర్ భ్రామ్యత్
2: ఆ విష్ణు పదం

0: ఒక్కసారి కదిలిందిట. విష్ణు పదం అంటే ఆకాశం అని అర్థం. వియత్ విష్ణు పదం అని వేదవచనం. వియత్ విష్ణు పదం, ఆకాశమే విష్ణు పదము అని పేరు. ఆ ఆకాశ మండలం అంతరిక్ష మండలం అంతా కూడా ఒక్కసారి కదిలిందిట. ఎలా కదిలింది అంటే భుజ పరిఘ రుగ్ణ గ్రహ గణం. పరిఘలు అంటే గుణపములు వంటి ఆయుధములు. ఆయన భుజములే ఒక మహాయుధములాగా ఉన్నాయి. ఈ ఆయుధాలు వెళ్ళి తగలగానే, భుజములు వెళ్ళి తగలగానే ఈ గ్రహగణాలన్నీ అటు ఇటు చెదరిపోతున్నాయట. పాదము తాకిడికి భూమి ఎటో పోయింది, చేతుల తాకిడికి గ్రహ నక్షత్ర గణములు చెదరిపోతున్నాయి. అంతేకాదు ఇంకా పైన ఈ నక్షత్రాదులకు పైన ఉన్నటువంటి ద్యులోకము అని ఉన్నది. ఆ ద్యులోకం ఏమవుతున్నది అంటే ముహుర్ద్యౌర్ద్యౌస్థ్యనిభృత జటాతాడిత తట. ముహు అంటే మాటి మాటికి, ద్యౌ ద్యౌ అంటే ఆకాశం, అది దౌస్థ్యం అంటే దుస్థితి పొందుతోంది అన్నారు. అంటే స్వామి జటాజుటాన్ని కదిలించాడు. ఒకవైపు పాదఘాతం, రెండో వైపు భుజాఘాతం, మూడో వైపు జడలు కదిలించాడు. ఆ జటాజూటం ఆయన తల విదిరించగానే ముడులు విడి ఆ జడలన్నీ కదిలేట. ఈ జడలు కదలగానే ఆ ద్యులోకం కాస్త చల్లా చెదిరిపోయింది. ఈ విధంగా ద్యులోకము, అంతరిక్షము, పృథ్వీ ఈ మూడింటినే అల్లకల్లోలం చేస్తోంది స్వామి యొక్క నాట్యం. మరి జగద్రక్షాయిత్వం నటసి, ఇంత నాట్యం చేస్తున్నా నువ్వు జగద్రక్ష కోసం నాట్యం చేస్తున్నావనే మేము నమస్కరించాలి స్వామి అన్నారు. ఎందుకంటే ప్రభువులు ఏం చేసినా జగద్రక్ష కోసమే కదా, అది విశేషం. ప్రభువు ఏం చేసినా జగద్రక్ష కోసమే, శిక్షించినా రక్షించినా జగద్రక్షణ కోసమే. అందుకు మీరు చేస్తున్నటువంటి అపూర్వమైన నృత్యము సృష్టికి ప్రతికూలములా కనిపిస్తున్నప్పటికీ ఇది జగద్రక్ష విధిలో భాగమే అని చెప్తున్నారు. అంటే స్వామి కల్పించే ఈ ప్రళయాదులన్నీ కూడా జగద్రక్షణ విధి కోసమే స్వామి చేస్తున్నటువంటి ఒక చక్కని నిర్వహణ అని. ఇక్కడ పరమేశ్వరుని యొక్క దివ్య నృత్యాన్ని మనకు దర్శింపజేస్తున్నాడు మహానుభావుడు పుష్పవంతుడు. ఆ దివ్య నాట్య వైభవం ఉన్నదే, ఆ నాట్య వైభవాన్ని మనం పరిశీలించితే ప్రదోష కాలంలో స్వామి యొక్క నాట్యాన్ని ధ్యానించమని చెప్పారు. ఈ ప్రదోష కాలం అంటే ఏమిటి? సృష్టికి ప్రళయం ఎలాంటిదో రోజుకి ప్రదోషం అలాంటిది. ఇది మనం గమనించవలసినది. సృష్టికి ప్రళయం ఎలాంటిదో రోజుకి ప్రదోషం అలాంటిది. మనం పగలు నిద్రలేస్తాం, నిద్రలేచినప్పుడు ఆ రోజు ఏవేవి చేయాలో ఒక సంకల్పం చేసుకుంటాం. అంటే మన ఆలోచనలు సృష్టి కర్తృత్వాన్ని పూనుకున్నాయి. అంటే మనలో బ్రహ్మగారు అప్పుడే నిద్రలేచారు. ఆ తర్వాత బోలుడన్ని పనులు చేస్తాం. ఆ రోజంతా అయిపోయిన తర్వాత సాయం అవుతుంది. ఈ రోజులో చేసిన పనులన్నీ పూర్తి మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం, లయానికి వెళ్ళబోతున్నాం. ఆ సంధి స్థితిలో ఉంటుంది ప్రదోషం. ఆ ప్రదోషంలో శివనాట్యాన్ని భావన చేయాలట. అంటే దేన్ని భావన చేయడం? సాయంత్రం మనం దేన్ని భావన చేస్తామంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న సమస్త కాలాన్ని ఏకాంతంలో భావన చేయడం, అది విశేషం. అలా భావన చేసినప్పుడు ఆ రోజంతా నడిచిన కాల గమనంలో మీకు ఒక నాట్య విన్యాసం కనిపిస్తుంది, ఒక లయ కనిపిస్తుంది. ఆ లయ ఈశ్వరుని యొక్క చైతన్య విన్యాసం అనే భావన ఆ ప్రదోష కాలంలో మనకు కలగాలి. నాలో ఆలోచనలుగా ఆచరణలుగా ఇన్ని విధములుగా నర్తించిన ఈశ్వర చైతన్యాన్ని ధ్యానించడమే ప్రదోష కాలంలో పరమేశ్వరుడి యొక్క నాట్యాన్ని భావించడం. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్ సద్వాసన శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మహానుభావుడు శివానందరహరిలో ఆదిశంకర భగవత్పాదులు కీర్తన చేశారు. సంధ్యారంభ విజృంభితం, ఆ సంధ్యా సమయంలో పరమేశ్వరుని యొక్క నాట్యం ధ్యానించడానికి అనువైన సమయం అది, అది సంధ్యవస్థ. ఆ ప్రదోష వేళ ఆ సమయంలో ధ్యానం చేస్తే మొత్తం కాలంలో నర్తించే ఈశ్వర చైతన్యాన్ని దర్శించగలం. దానికి సంధ్య అనే పేరెందుకు వచ్చిందంటే రెండు కాలముల నడిమి స్థానము అని మాత్రమే కాక సమ్యక్ ధ్యానం సంధ్య అనర్థం. సమగ్రమైన ధ్యానం, సమగ్రమైన ధ్యాన దృష్టిలో ఉన్నవాడికి విశ్వమంతా ఈశ్వర నర్తనము అనేటటువంటి అవగాహన కలుగుతుంది. అందుకు ఆ పరమేశ్వరుడు చేసే ఈ మహాప్రళయ తాండవంలో అసలైన ఆనందం లభిస్తుంది. ఎందుకంటే ప్రళయ తాండవంలో ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. మనం జగత్తు శాశ్వతం అనుకుంటున్నాం కనుక భ్రమ కలిగి జగత్తుని ఆయన నశింపజేస్తున్నాడు ప్రళయంలో అని అనుకుంటాం. కానీ దీని అర్థం ఏంటంటే పరమేశ్వరుడు ప్రపంచాన్నంతటిని లయం చేసి ఆయన ఒక్కడే మిగులుతున్నాడు అవునాక. ప్రతి యోగి అవస్థపడే దీనికోసమే నిజానికి. దేనికోసం? ఈ ప్రళయం కోసం అవస్థపడతాడు. అంటే తనకి ఈ ప్రపంచమంతా నశించి పరమేశ్వరుడే మిగిలాలి, అది విశేషం. అందుకే యోగి ఎప్పుడు ప్రపంచ దృష్టిని విడిచి పరమేశ్వర దృష్టిలో లీనమవడానికి తాపత్రయపడతాడు. అలా లీనం చేసుకునేది పరమేశ్వర చైతన్యం. అందుకే ఆ పరమేశ్వర ధ్యానంలో ఈ ప్రపంచమంతా నశించి పరమేశ్వరుడు మాత్రమే దర్శనమిస్తాడు. అంటే దాని ఉద్దేశం యోగికి ప్రపంచమంతా నశించిపోయిందని కాదు, మనం చూసే ప్రపంచం వేరు, యోగి చూసే ప్రపంచం వేరు. మనం చూసే ప్రపంచం ప్రపంచమే, యోగి చూసే ప్రపంచం పరమేశ్వర స్వరూపం, అది విశేషం. అందుకే ఈ సృష్టిలో ప్రపంచ దృష్టి ఈశ్వరుడు యోగికి నశిస్తుంది. ప్రపంచ దృష్టి నశించడమే ప్రపంచం లయం అవ్వడం అనేటువంటిది కూడా. ఇలాగా అనేకమైన యోగ సంకేతాలు శివనాట్యంలో ఉన్నాయి. దీన్ని దర్శించి ఎందరెందరో మహానుభావులు ఎన్నో విధాలుగా ధ్యానించారు ఈ దివ్యమైనటువంటి నాట్యాన్ని. ఇలాంటి నటరాజు యొక్క స్వరూపంపై నా మనస్సు మక్కువకున్నది అంటాడు ఒక మహానుభావుడు. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానముర్ధని ధగ ధగ ధగ జ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమాన. కిశోర చంద్రశేఖరే, ఆ చంద్రలేఖను ధరించినటువంటి వాడు, ఆ జడల్ని కదిలించుతూ అందులో గంగను కదిలిస్తూ ఉన్నటువంటి వాడు, తన నేత్రాగ్ని ధగధగాయమానంగా ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ చంద్రశేఖరుడు నటరాజు, ఆయనపై ప్రతిక్షణము నా యొక్క మనస్సు ఆసక్తికుంటున్నది అని తాండవ స్తోత్రంలో మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి మహాతాండవ నట స్వామి అయినటువంటి నటరాజు యొక్క దివ్యత్వాన్ని ఇంద్రుడు నిక్షిప్తం చేస్తున్నారు. ఇంద్రుడు ముల్లోకాలని చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ముందు భూమి చూపించాడు, తర్వాత నడి విభాగమైనటువంటి ఆ రోదసినంతటి చూపించాడు. రోదసి అంతా ఆక్రమించినది ఆయన యొక్క భుజములు. అటుపై ఆ రోదసికి పై ఉన్నటువంటి దివ్యమైన ద్యులోకాన్ని చూపిస్తున్నాడు. ఈ ముల్లోకాలు నిర్వహించిన వాడు ముల్లోకాల్ని ఎలా కకావికలం కూడా చేస్తున్నాడో చెప్పి నను వామైవ విభుత అని అన్నారు. అంటే ప్రభువులు అనుకూలంగాను ప్రతికూలంగాను కూడా ప్రవర్తించగలరు, వాళ్ళు సర్వతంత్ర స్వతంత్రులు గనక. ఎందుకు అంటే వాళ్ళకి జగత్తును ఎలా నిర్వహించాలో తెలుసు, వాటి మీద మనమెవరం ప్రశ్న వేయడానికి. అందుకు నను వామైవ విభుత అన్నారు. వామైవ అంటే ప్రతికూలత అని అర్థం. విభుత, ఆ విభుత్వంలో ఇది ప్రతికూలమని ఇది అనుకూలమని మనం నిర్ణయించాం. అది ఆయన యొక్క సర్వతంత్ర స్వతంత్రమైన ప్రభుత్వంలో భాగమే ఇదంతా కూడా. సృష్టి స్థితి లయలు మూడు కూడా ఈశ్వరుని విన్యాసము, ఈశ్వర సంకల్పము అని తెలిసిన వాడు ఏ పరిణామానికి కూడా కలతపడడు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విశేషం. ఇలా ఈ తాండవ దివ్యముక్తిని అనేక విధములుగా భావన చేసినటువంటి వారిలో మనకి మహానుభావుడు శ్రీనాథ మహాకవి కూడా ఆడెన్ తాండవ మార్భటీ పటక లీలాటోప విస్ఫుజ్జిత క్రీడారంబరముల్ల సిల్ల గరళగ్రీవుండు జూటాట వీ క్రోడాఘాట కఠోర కోటర కుటీ కోటీ లుటచ్చిందు వీచి డోలా పటలీ పరిస్ఫుటిత పరిస్ఫుటత రస్ఫీత ధ్వని ప్రౌఢిమన్ ఆడెన్ తాండవము అర్భటీ పటక లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబరము ఉల్లసిల్ల అని వర్ణించారు. ఇక్కడ ఆర్భటీ పటహ అని విషయం వేశారు. ఇక్కడ తాండవంలో ఆర్భటీ వృత్తి అని ఒకటి ఉంటుంది, ఉద్ధతంగా చేసేటటువంటి దానికి ఆర్భటీ వృత్తి అంటారు. ఇలాంటి ఆర్భటీ వృత్తితో పరమేశ్వరుడు చేసినటువంటి ఆ మహాతాండవాన్ని ఇలా రకరకాలుగా భక్తులందరూ ధ్యానించారు. ఆ దివ్యమైనటువంటి ఆ ప్రళయ తాండవ స్వరూపాన్ని ఇందులో చూపించి నటరాజు యొక్క వైభవాన్ని చూపిస్తున్నారు. ఈ నటరాజ స్వరూపం మొత్తం ముజ్జగాలని కదిలిస్తున్నదనేది ఇందులో ఉన్నటువంటి సంకేతం. ముజ్జగాల కదలికలకి మూలమైనటువంటిది భూమి కదులుతుందన్న, గ్రహ నక్షత్రాదులన్నీ మార్పులు చెందుతున్నాయన్న, మనకు తెలియనటువంటి జగత్తులో సూక్ష్మమైన పరిణామాలు జరుగుతున్నాయన్న, వీటి నిండా వ్యాపించిన విశ్వేశ్వరుని యొక్క అనుక్షణ చైతన్య నర్తనమే కారణం అనేది ఇందులో దర్శింపజేస్తున్నటువంటి దివ్య రహస్యం. అందుకే విశ్వమే విశ్వేశ్వరుని యొక్క నాట్యం. ఇది దర్శించడానికి నాట్యం చేసే ముందే నటరాజ ప్రార్థన మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం అని. నాట్యంలో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి, అంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అని. ఆంగికము అంటే శరీరం, అంగము, ఏదైనా ఒక వేషం వేసి నాట్యం చేయాలంటే దానికి తగ్గ అంగ సౌష్ఠవం ఉండాలి. వాడు వేసేది భీముడి వేషం, ఊదితే ఎగిరిపోయే పర్సనాలిటీ ఉందనుకోండి, వాడికి సరైన అంగికం లేదు అంటాం. అందుకే సరైన అంగికం ఉండాలి, దాని తర్వాత చక్కటి వాచికం ఉండాలి. ఇప్పుడు ఎరుగు తెచ్చిన వాచకాలే మనకి, అందుకు ఆ వాచకాల గురించి చెప్పడానికి లేదు. అటు తర్వాత ఆహార్యం, మంచి కాస్ట్యూమ్స్ ఉండాలి. అటు తర్వాత సాత్వికం. సాత్వికం అంటే అభినయ విశేషం, అంటే భూభంగ విక్షేపముల ద్వారా, కపోలాల కదలికల ద్వారా భావాన్ని ప్రకటించేటప్పుడు దాన్ని సాత్వికము అంటాం. లేకపోతే మంచి పర్సనాలిటీ, మంచి కాస్ట్యూమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ అభినయం లేదనుకోండి, అది నిర్జీవంగా ఉంటుంది. ప్రతి నర్తకుడికి ఉండవలసిన నాట్య విశేషాలు ఈ నాలుగు. ఎంత చక్కగా నాట్య శాస్త్రాన్ని ఆవిష్కరించారు ఇటువంటి భారతీయ పూర్వీకులైన మహర్షులు. అందుకే నందికేశ్వరుడు తన కారికల్లో శివుణ్ణి నటరాజుగా వర్ణించేటప్పుడు మరి శివుడికి ఏది ఆంగికం, ఏది వాచికం, ఏది ఆహార్యం, ఏది సాత్వికం అంటే అద్భుతమైన భావన చెప్తున్నాడు. ఈ ఒక్క భావన చాలు నటరాజు అంటే భారతీయులు ఎలా భావించారనేది తెలియడానికి మనకి. ఆ దివ్యమైన నాట్య వైభవం వర్ణిస్తూ ఆంగికం భువనం యస్య, పరమేశ్వరుడు యొక్క ఆంగికం ఏదయ్యా అంటే అఖిల భువనములే స్వామికి ఆంగికము. ఈ త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అన్నదే ఇది. సమస్త భువనములు పరమేశ్వరుని యొక్క శరీరములు అయినప్పుడు వాచికం సర్వవాంగ్మయం, సృష్టిలో వినబడే ప్రతి శబ్దము ఆయన యొక్క వాచికం. ప్రతి సముద్రపు తరంగాల కదలికల్లోని కెరటాల, అలాగే నదుల అలల కదలికల్లోని, గాలి తరంగాల కదలికల్లోని, పక్షుల అలికిడిలోని, మానవుల శబ్దాలలోని, అన్నింటిలో పలికేది ఆ నాదస్వరూపుడే. అందుకే వాచికం సర్వవాంగ్మయం. ఇక ఆయన వేసిన కాస్ట్యూమ్స్ ఏమిటయ్యా అంటే ఆహార్యం చంద్ర తారాది, చంద్ర తారకులు మొదలైనవన్నీ ఆయనకి ఆహార్యములు. ఇక శివుడే పెద్ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఈ జగత్తులో కనిపించే ప్రతి భావ విన్యాసము కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అందుకే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం అని విశేషంగా చెప్పారు. అనుభవ స్వరూపుడైన వాడు పరమేశ్వరుడు. ఆనంద స్ఫురదనుభవాభ్యాం అన్నారు. ఆనంద రూపంలో అనుభవానికి వచ్చేవాడే పరమేశ్వరుడు. అనుభవమే ఈశ్వర స్వరూపం. అందుకే తం వందే సాత్వికం శివం. ఆ అనుభవం అభినయం ద్వారా వస్తుంది. అందుకే అనుభవమే అభినయం, అదే పరమేశ్వర స్వరూపం అని ఒక అత్యద్భుతమైన తాత్విక దర్శనం చేశారు. చూసారా, మనకి వినోదాల కోసం అనుకునేటువంటి నాట్యంలో కూడా విజ్ఞానాన్ని వేదాంతాన్ని దర్శించింది భారతీయ సంస్కృతి. అది దీని యొక్క విశిష్టత. అందుకే నాట్యాన్ని యోగంగా, నాట్యాన్ని తత్వంగా దర్శించాలంటే నటరాజ స్వరూపాన్ని అధ్యయనం చేయాలి. అందుకే ధ్యాన శ్లోకంలోనే నాట్యకారులు ఆంగికం భువనం యస్య అనే ఒక అత్యద్భుతమైన స్తోత్రాన్ని వర్ణిస్తున్నారు. విశ్వమే విశ్వేశ్వరుని నాట్య విన్యాసంగా దర్శించారు. ఇది శివుని యొక్క నటరాజ లీలని చెప్పి అటుపై మరి యొక్క లీలని ప్రస్తావిస్తున్నారు. ఈ లీల గంగాధర లీల. స్వామి గంగని ధరించాడు కదా, ఈ గంగాధర లీలని చాలా అత్యద్భుతంగా తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు మహానుభావుడు పుష్పదంతాచార్యుల వారు. ఇక్కడ పరమేశ్వరుని యొక్క లీలల్లో ఎన్ని రహస్యాలు ఉంటాయో నేను మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. అందులో ఒకటి కథాపరమైన అంశం. ఇది సామాన్య జనులకు ఆసక్తి కలిగిస్తుంది, కానీ ఈ కథ వెనకాల ఎన్ని ఉంటాయంటే కొన్ని జ్యోతిష శాస్త్రపరమైన సంకేతాలు, కొన్ని మంత్రశాస్త్రపరమైన సంకేతాలు, కొన్ని ధర్మపరమైనటువంటి బోధనలు, కొన్ని వేదాంతపరమైన సంకేతాలు. ఇవి తత్వ విచారణకు సంబంధించినవి. ఈ నాలుగు పరమేశ్వరుని లీలల్లో ఉంటాయి. అందుకే వాటికి లోతు ఎక్కువ, డెప్త్ అంటారే అది ఎక్కువ. ఎంత భావన చేస్తూ ఉంటే అంత గోచరిస్తూ ఉంటుంది. అందుకే ఈశ్వర లీలల్లో నీలకంఠ లీల కానీ, క్షీరసాగర మథనం కానీ, ఇవన్నీ మనం పరిశీలించితే అనేకములైన యోగ సంకేతాలు గోచరిస్తాయి. నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ మహాలింగావిర్భావ ఘట్టంలో పరిశీలించితే ఎన్ని గోచరించాయి. అదేవిధంగా ఇక్కడ నటరాజతత్వంలో గోచరించినట్లే ఇక్కడ స్వామి యొక్క గంగాధర లీల. ఈ గంగాధర లీల, స్వామి గంగాధరుడని పేరు కదా, ఈ గంగని దింపడం ఒక పెద్ద చరిత్రగా మనం చెప్పుకుంటాం. భగీరథుడు తపస్సు చేయడు, ఎందుకు తపస్సు చేశాడు, వాళ్ళ పూర్వీకులు ధరించడానికి. ఉన్న తల్లిదండ్రులకే అన్నం పెట్టడమా మానేయడమా అని చర్చలు ఉన్న కాలంలో ఏనాడో తాత ముత్తాతలు వాళ్ళని తరింపజేయాలని చాలా కాలం తపస్సు చేశాట. ఈ తపస్సు వాళ్ళ తండ్రి చేశాడు, ఆ తండ్రికి తండ్రులు కూడా చేశారు, కానీ వాళ్ళెవరూ గంగని దింపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు సగరులందరూ కూడాను కపిల మహర్షి శాపం వల్ల కాలి బూడిదైపోయారు. అలాంటి చావు తెచ్చుకున్న వారికి ఈ భూలోకంలో ఉన్న సామాన్య జలాలతో తప్పని విడిస్తే వాళ్ళకి ఉత్తమ గతులు రావడం లేదు. దానికి ఏమిటి కావాలి అంటే ఎక్కడో భూమికి సంబంధించని, ఇది ఒక రహస్యం, చాలా గమనించవలసిన విషయం ఇది. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ గొప్ప వస్తువు ఏంటి అంటే గంగ. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వస్తువు గంగ. అందుకే మహానుభావుడు వారి సినిమా దర్శకుడైనా గొప్ప దర్శకుడు జిస్ దేశ్ మే గంగా బహతే అన్నాడు. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో ఆ దేశంలో పుట్టానని సగర్వంగా చెప్పుకోవచ్చు భారతీయులందరూ. గంగకి గోవుకి గీతకి నిలయమైన దేశంలో పుట్టామని చక్కగా చెప్పుకోవచ్చు మూడు గకారాలు. సరే, మొత్తానికి ఆ గంగ తేవడానికి తపస్సు చేశాడు భగీరథుడు. ఎందుకు? వాళ్ళ ముత్తాతల్ని ధరింపజేయడానికట. అయితే ఇతనే ప్రయత్నం చేశాడా? మరి ముత్తాతలు అంటే మరి వాళ్ళ తండ్రికి కూడా తాతయ్య కదా. అతను ప్రయత్నించలేదంటే ఆయన చేశాడు. గంగావతరణ ఘట్టం చాలా గొప్ప విశేషం, అది సంకేతం. ఆ తండ్రులు చేశారు, ఆ తండ్రులు తండ్రులు చేశారు, కానీ వాళ్ళు తపస్సు చేస్తూ చేస్తూ చేస్తూనే జీవితం పూర్తి చేసుకుని తనువులు చాలించి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ తపస్సు పూర్తి కాలే. భగీరథుడు తపస్సు చేసినప్పుడు అనుగ్రహం జరిగింది. ఆ అనుగ్రహం ఎలా వచ్చినది అంటే గంగ చెప్పింది. ఆ తల్లి ఎప్పుడు ఉన్నది, దివ్యమైన ఆకాశ పథంలో ఉంది ఆ తల్లి. ఆ తల్లి చెప్పింది, నేను రావాలి అంటే మా ఆయన అనుమతించాలి, పైగా నేను వస్తే ఆ మహావేగానికి ఈ భూమి తట్టుకోగలదా, అందుకు దానిని సరిగ్గా బ్రిడ్జిలాగా మధ్యలో నియంత్రించి ఎంత అవసరమో అంత పంపాలి అంటే మా ఆయన గారికే తెలుసు. ఎందుకంటే ఆవిడ్ని లొంగదీయడం ఆయనకే తెలియాలి, అందుకు ఆ నిగ్రహించి ఎంత పంపాలో ఆయనకే తెలుసు. కనుక ఆయన కోసం తపస్సు చేయమని భగీరథుడు చెప్తే భగీరథుడు మళ్ళీ ఆయన కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆకాశ పథం నుంచి దిగివచ్చింది గంగమ్మ. దాన్ని తన జటాజూటంలో నిబద్ధం చేసి చాలా కాలం ఉంచేట, ఉంచి ఒక్క చిన్న పాయని పంపించాడు భూమి మీదకి, అంతే. మిగిలినంతా అక్కడే ఉంది. ఈ దివ్యమైనటువంటి ఆ లీలలో అనేక రహస్యాలు ఉన్నాయి. అలా వచ్చిన గంగ అటు తర్వాత మహర్షుల వెంట వెళ్ళి ఏడు పాయలతో వెళ్ళిందని, ఆ దివ్యమైన నదీ జలాలని స్వర్గలోకవాసులు కూడా కోరుకుంటూ ఒక పాయ అటు వెళ్ళింది మందాకిని పేరుతో, ఒక పాయ భూమికి భాగీరథి పేరుతో వచ్చింది, ఒక పాయ భోగవతి పేరుతో పాతాళానికి వెళ్ళిందని గంగా అవతరణ గాథ మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప విశేషం. అందుకే గంగకి త్రిపథగా అనే పేరు వచ్చింది. అయితే ఈ దృశ్యం ఉన్నదే, ఆ ఆకాశం నుంచి దిగి వస్తున్న గంగ శివుని జటాజటంలో పడగా అక్కడ నుంచి దిగి వస్తున్నది అనే దృశ్యాన్ని ఒక అద్భుతమైనటువంటి భావన పింఛంతో చిత్రించాడు ఇక్కడ పుష్పదంతుడు. పరమేశ్వర, నీ దివ్యమైన శరీరాన్ని నేను ఒక్కసారి ధ్యానిద్దాము అంటే అది ఎంతటిది? పరమేశ్వరుడు యొక్క దివ్య స్వరూపం అంటే అది ఎంత ఉన్నది? అది దివ్యం తవ వపుహు, అది మన ఊహకు కూడా అందనటువంటి దివ్యమైనటువంటి స్వరూపము, అది మన కొలతలకి అందవు. అనేనై ఓన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపుహు, అది ఇంత అని మితి చేయలేనటువంటి పరిణామాలకు అందనటువంటి మహామహిమని ధరించినటువంటి దివ్యమైన స్వరూపం అయ్యానిది. ఎందుకంటే ఏ మహానది అంతదడలో కొంత మాత్రమే ఉన్నదో, అంత జడని ధరించిన నువ్వు ఇంకా ఎంత ఉంటావో ఊహకు అందుతుందా అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ మనకు ఒక్కసారి ఆ గంగాధరుడైన పరమేశ్వరుని యొక్క దివ్య లీలని ప్రదర్శిస్తున్నాడు. చూడగలిగే కన్ను మనస్సుకుంటే చూడవచ్చు ఆ గంగాధరుని యొక్క దివ్య స్వరూపాన్ని. ఎక్కడో వచ్చింది గంగ. బాగా ముందు గ్రహించవలసిన విషయం ఏంటంటే గంగా జలం అనేటటువంటిది ఈ భూమికి సంబంధించినది కాదు, ఇది బాగా తెలుసుకోండి. అది దివ్యమైన నది, దివ్య నది, అందుకే దాని పేరు దేవనది. దేవనది అంటే ఈ భూలోకానికి సంబంధించిన ఏవో దేవతా పరిధుల నుంచి వచ్చినది. అందుకే ఇప్పటికీ కూడా గంగకున్నటువంటి దివ్యత్వం భూప్రపంచంలో మరి ఏ నదికి కూడా లేదు. అందుకే ఆ గంగానదిని తెచ్చి మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుని మరీ పూజ చేసుకుంటాం. మన దేశపు సంస్కృతిని కాలరాయాలని ప్రయత్నించినటువంటి దుష్టులైన వాళ్ళు పాలించినప్పుడు కూడా వాళ్ళ రాజధానులకి పీపాలలో గంగాజలాన్ని తీసుకెళ్లి తాగేవట. ఎందుకంటే వాళ్ళు ఎంత పరిశోధించినప్పటికీ గంగకున్న ఆ శక్తి ఏమిటో వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకంటే వీళ్ళ రసాయనిక పరీక్షలు కదా అందదు. ఎందుకంటే అది అభౌతికము అభౌమము. ఇది కేవలం విశ్వాసవాక్యం కాదు, విజ్ఞానవాక్యం. ఇది పరిశీలించి చూస్తే తెలుస్తుంది, గంగా నది ఎప్పటికీ కూడా దేవనదే. దానిలో ఉన్నటువంటి దివ్య లక్షణం, ఏ దివ్య పథముల నుంచి వచ్చిందో ఆ దివ్య పథములన్నీ దానిలో ఉన్నాయి. అందుకే గంగానది వచ్చిన పదం ఏమిటి అంటే విష్ణు పదము నుంచి వచ్చిందని దాని పేరు. విష్ణు పాదోద్భవ గంగా అని పేరు. విష్ణు పాదోద్భవ గంగా అంటే విష్ణు పాదము నుంచి వచ్చిన గంగా. ఆ గంగని శివుడు తన జటాజుటం నుంచి తెచ్చాడు. మళ్ళీ వెంటనే ఈ శివకేశవ భేదవాదులు తయారయ్యి విష్ణు పాదం నుంచి వచ్చింది అందుకే శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, మా విష్ణువే గొప్పండి, ఈ అనవసరంగా వికారాల్లో దిగుతారు, అలాంటివన్నీ పెట్టుకోవద్దు. ఇక్కడ విష్ణు పదము, ఇవన్నీ కూడా వైదిక శబ్దములు, చాలా జాగ్రత్తగా చూడండి. విష్ణు పదము అంటే వియద్ విష్ణు పదం, వ్యాపించినది విష్ణువు అంటే వ్యాపించిన పదము, వ్యాపించిన స్థానం. ఏమిటి వ్యాపించిన స్థానము అంటే మన ఆకాశంలో చూస్తే వ్యాపించిన ఒక స్థానం ఉన్నది, అదే నక్షత్ర స్థానం. అది వియద్వ్యాపీ తారాగణ గుణిత. వియద్వ్యాపీ తారాగణ గుణిత అనడంలో వ్యాపక శబ్దాన్ని నేను చూపిస్తున్నాడు చూడండి. అందుకే ఎంత ఔచితీవంతంగా శబ్దాలు వేశాడు. వియద్వ్యాపీ, వియత్ విష్ణు పదం అనే మాట మనం తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. ఆ వియత్ పథం, విహాయసము అన్న అదే ఆకాశ పథం, అంతరిక్ష పథం. అక్కడ వ్యాపించినటువంటి తారాగణములు, తారాగణములు అంటే నక్షత్ర గణములు. ఈ నక్షత్ర గణములనే మనం పాలపుంత అని అంటున్నాం. ఇది వ్యాపించినటువంటిది, అదొక మహానది వలె ఉంది. దీన్ని స్వాతీపథం అని అంటారు. దాన్ని అంతటినీ కలుపుకునే కాశీరామేశ్వరముల త్రోవ అని పూర్వీకులనే వారు దాన్ని. అది విశేషం, అది ఆకాశ పథంలో ఉండేటువంటిది, దివ్యమైనటువంటిది. దీనికే స్వాతీపథం అని, పాలపుంత అని పేరు. ఆ మండలాలకు సంబంధించినటువంటి ఒక జల లక్షణం ఏదో అక్కడ ఉన్నది, అది విశేషం. దానికున్న మహాశక్తి ఏదో ఉంది, అది గ్రహింపబడాలనే ప్రేరణ భగీరథుడికి కలిగింది. ఎవరి కోసం? మన కోసం. అది విశేషం. ఒక మహాత్ముని ప్రేరణ లోకాన్ని తరింపజేస్తుంది. అందుకే భగీరథుడు వాళ్ల తాతలు తరించాలని చెప్పి గంగను తెచ్చుకుంటే ఆ గంగను పట్టుకుని ఎన్నో తరాల వారు వాళ్ళ తాతల్ని తరింపు చేసుకుంటున్నారు. అది విశేషం, అది భగీరథుని యొక్క గొప్పతనం. అందుకే అమ్మ ఆ భగీరథుని యొక్క గొప్పతనం మిగల్చడానికి తను భాగీరథి అనే పేరు పెట్టుకుని ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఆయన వల్ల వచ్చింది కదా, అది విశేషం. పైగా ఆ భగీరథుడు ఎంత గొప్పవాడు అంటే తన కోసం తెచ్చుకోలేదు, తన ముత్తాతల కోసం తెచ్చుకున్నాడు. అది పైగా బ్రహ్మదేవుడు వచ్చి ఒక మాట అంటాడట, గంగని తెచ్చిన వెంటనే భగీరథుడితో. చూడండి ఎంత ఔచిత్యము. భగీరథుడితో అంటాడు, చాలా గొప్పవాడివయ్యా, నువ్వు తపస్సు చేసి గంగని తీసుకొచ్చావంటే ఆయన గొప్ప మాట అంటాడు. ఇది నా గొప్పతనం కాదు, మా తండ్రుల గొప్పతనం, మా తాతల గొప్పతనం అన్నాడు. ఎలాగండి అంటే, మా తాతలు తపస్సు చేశారు, ఆ తపస్సుల్ని మా తండ్రులు కంటిన్యూ చేశారు, వాళ్ళ తపస్సును నేను కంటిన్యూ చేసి నా దగ్గరకు వచ్చి ఫలించింది. అంతేగాని నేనే ఫ్రెష్గా తపస్సు ప్రారంభించుంటే విజయం సాధించేది కాదు. బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఆ తాతలు చేసిన తపస్సు కంటిన్యూ అయ్యి తండ్రుల దగ్గరకు వస్తే వాళ్ళది కంటిన్యూ అయ్యి నా దగ్గరకు వచ్చింది. అందుకు నా వద్దకు వచ్చేటప్పటికి తరాల మీద పరిపూర్ణమే గంగ వచ్చింది. కనుక ఇది ఒక్క నా తపస్సు ఫలం కాదయ్యా, మా తాతల తపస్సుల ఫలం అన్నాడు ఆయన. అది విశేషం. ఎంత అహంకార రాహిత్యం చూడండి, ఎంత పితృభక్తి. ఇది విశేషం. అందుకే విశ్వామిత్రుడు ఈ కథని రాముడికి చెప్తాడు. పితృభక్తి యొక్క గొప్పతనం మనకు విశేషంగా బాలకాండలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి గంగావతరణ ఘట్టం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం అది. ఈ పితృభక్తి పరంపర నీ సూర్యవంశంలో సహజంగా ఉందయ్యా, అందుకే నువ్వు కూడా పితృభక్తుడు అవుతావు అని తర్వాత జరగబోయే కథకి అది విశేషంగా చెప్తున్నాడు. అప్పుడు భగీరథుడి మాట చెప్పగానే బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, నువ్వు గంగని తేవడం అంతా ఒక ఎత్తు, ఈ ఒక్క మాట ఒక్కటే ఒక ఎత్తు అయ్యా అన్నాడు. అంత గొప్ప విశేషం చూడండి. అది భారతీయుల యొక్క పితృభక్తి భావన. అందుకే మనం ఇప్పటికీ కూడాను ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అద్దికాలు పెట్టుకుంటున్నాం. అంటే ఇవి అక్కడికి వెళతాయండి, ఇవి అద్దుతాయండి అనే అజ్ఞానం కాదు. తన జీవితం ఉన్నంత కాలం తన జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటున్నాడే, దానికి నమస్కరించవలసిందే కదండి. ఇంత గొప్ప కృతజ్ఞత ధర్మాన్ని చెప్పిన భారతదేశంలో పుట్టే మనం, అది విశేషం. దానికి రామాయణ భారతాలన్నీ ఇంత దివ్యమైన విషయాన్ని చెప్తున్నాయి. గంగ వెనకాల ఇంత కథ ఉంది. అందుకు ఆ పరమేశ్వరుడి యొక్క ఈ జటాజూటంలో దూకిన గంగలో ఉన్న రహస్యం అది. విష్ణు పదం అంటే వియద్ విష్ణు పదం, ఆ దివ్య భూమికల్లోంచి వచ్చినటువంటి ఒకనొక జలధార అక్కడి నుంచి వస్తోంది. ఆ వచ్చినప్పుడు అనేక నురగలు కక్కుకుంటూ వస్తుంది. అది ఆ నురగలు ఎలా ఉన్నాయంటే ఆకాశ పథంలో వస్తుంది కనుక చూసేవారికి ఎలా కనిపిస్తున్నాయంటే తారాగణ గుణిత ఫేనోద్గమ రుచిహి. ఫేనము అంటే నురగ. ఆ వాటి నుంచి ఉద్గమ రుచిహి, ఎంత గొప్ప దర్శనం చూడండి. ఆ నురగల నుంచి వస్తున్న కాంతులు ఎలా ఉన్నాయంటే అవి నక్షత్ర మార్గముల్లోంచే వస్తుంది ఈ నది కనుక లేస్తున్న నురగలు కూడా నక్షత్రాల్లా కనిపిస్తున్నాయట. ఈ నక్షత్ర కాంతులు ఈ నురగలు కలిసి ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఎలాంటి దర్శనం ఇచ్చారు చూడండి. అలాంటి మహాప్రవాహం ఉన్నది. అది వచ్చి స్వామి యొక్క శిరస్సు మీదకి వచ్చి దూకింది. గుభిల్లుమని దూకే తిరుగుళ్ళ గంగా అన్నాడు విశ్వనాథ వారు. చంపా సహస్రాభ చండ కాంతి ఛటామేయ ధారావర్త మెరసి మెరసి. అదే జటాటవి గల జల ప్రవాహ పావిత స్థలే అని తాండవ స్తోత్రంలో రావణాసురుడు వర్ణించినటువంటిది కూడా అది. అటువంటి ఆ జటాటవిలోకి వచ్చి దూకింది ఆ మహాగంగ. అంత మహాగంగ ఎటువంటిది అంటే అప్పటికి సముద్రం ఖాళీ అయిందిట. ఎందుకు సముద్రం ఖాళీ అయిందంటే అగస్త్య మహర్షి ఒక అవసరం కోసం సముద్రాన్ని అంతటిని కూడా తన దోసులతో పెట్టి తాగేసేటని కథ ఉంది. అందుకు సముద్రం ఖాళీ అయిందిట. ఈ వచ్చిన గంగ వెళ్ళి సగరుల్ని తరింపజేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఖాళీలోకి ప్రవేశించింది వెళ్ళి. అప్పుడు సముద్రం ఏర్పడింది. సముద్రం అనే దాన్ని ఏర్పరిచినంత మహాప్రవాహం గంగ అంటే ఇంత ప్రవాహం కూడా ఎక్కడున్నది అంటే నీ జటాజూటంలో నీ జడల ముడి సందుల్లో ఒక్క చోట దాక్కుందయ్యా. అంటే ఎంతటిది ఆ శిరస్సు. ప్రవాహో వారామ్య పృషత లఘు దృష్ట శిరసితే జగద్వీపాకారం జలధివలయం తేన కృతం. ఈ జగత్తంతా ఈ గంగ వల్ల ద్వీపాకారం అయిపోయింది అన్నాడు. ఈ గంగ చుట్టుముట్టడం వల్ల జగత్తు ద్వీపంలా కనిపించింది. ఇలాగ భూమినే ద్వీపంలా మార్చినటువంటి ఆ మహాజలాన్ని పరమేశ్వరుడు తన జటాజుటంలో మూల పెట్టుకున్నాడంటే ఆ పరమేశ్వరునికి దివ్య తనువు ఏమిటి అని ఈ యొక్క శ్లోకంలో ఇది కేవలం కవిగా వర్ణించిన వర్ణన కాదు. ఇందులో ఈ మహానుభావుడైన వరరుచికి, కాత్యాయన వరరుచికి ఒక రహస్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర రహస్యం, విజ్ఞాన శాస్త్ర రహస్యం తెలుసు అని తెలియాలి. జ్యోతిష శాస్త్రం అంటే అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాలకు సంబంధించిన శాస్త్రం. అది భారతదేశంలో సుష్టుగా పుష్టిగా ఏనాడో వర్ధిల్లింది. ఇది బాగా తెలుసుకోవాలి మనం. అంతేగాని మనవన్నీ నమ్మకాల మీద ఏర్పడినటువంటి కేవలం ధర్మశాస్త్రాలు అనేటటువంటి అపనమ్మకంలో మనం ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా మన శాస్త్రంలో మనకు గౌరవం లేదు. దాని కారణం చేత ఈ శాస్త్రాల విషయం చెప్పగానే ఇదేదో మత విశ్వాసాలకు సంబంధించినవని భారతదేశంలో పుట్టిన ప్రతి శాస్త్రానికి మన మత విశ్వాసం పేరు పెట్టి కేవలం విశ్వాస శాస్త్రంగా అధ్యయనం చేస్తున్నాం కానీ విజ్ఞాన శాస్త్రంగా అధ్యయనం చేయడం లేదు. అసలు అధ్యయనమే లేదు మనకి. అందువల్ల వస్తున్నటువంటి దౌర్భాగ్యావస్థ. కాదయ్యా జ్యోతిష్ శాస్త్రం కాదు తీసుకుంటామంటే ఇది ఏదో మత విశ్వాసానికి సంబంధించిన గొడవలు కూడా రేపుతో మన భారతీయమే. అంతేగాని ఇలాంటి విజ్ఞానం మనకున్నది అనేటువంటి అవగాహన కూడా మనకు లేకుండా పోతుంది. కానీ మన మహాకవులందరూ కేవలం భావుకులు కాదు, విజ్ఞానవేత్తలు. కాళిదాసు మహాకవి, ఈ వరరుచి, వీళ్ళు రచించిన గ్రంథాల్లో అపూర్వమైన జ్యోతిర్విజ్ఞానం, మంత్ర విజ్ఞానం ఇవన్నీ గోచరిస్తాయి. అందుకే వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి అన్న దాంట్లోనే ఒక అపూర్వమైన విజ్ఞాన శాస్త్ర సంకేతాలను కూడా ఈ నిక్షిప్తం చేస్తున్నాడు. జ్యోతిష్శాస్త్రపరమైన రహస్యాలని కూడా. అందుకే వీటి మీద అనేక శోధనలు పాశ్చాత్యులు చేశారు. మనం ఆశ్చర్యపోతాం. మనకి మనుస్మృతికి సంబంధించినటువంటి గ్రంథాలు మన లైబ్రరీలో దొరకవు, పాశ్చాత్యుల లైబ్రరీలో ఇప్పటికీ కూడా దొరుకుతూ ఉన్నాయి. భార్యాభర్తలు అన్నట్టు ఇక్కడ అర్థం కాదు. విడదీయలేని సంబంధాన్ని పతిపత్ని సంబంధంగా పురాణం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thiruneriya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam మాతి అందిన శాఖ అధ్యాయం 23.

కామశ్చ మే సౌమనసశ్చ మే భగశ్చ మే ద్రవీణంచ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వసీయశ్చ మే యశశ్చ మే యజ్ఞేన కల్పంతాం. ఊర్చ మే సోనృత ఆచ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధుచ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మ ఔద్ధిద్యం.

0: ేవతాభగత పరిగృహాయి విష్ణుక్రమాక్రమతే విష్ణురే భూత్రేమాల్లవకానభిజయతి.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.
0: ఓం అర్థే తస్థేది జుహోతి ఆహుత్యేనా నిష్క్రియ గృహ్ణాది అసో హవిష్కృతాన్.

ప్రజస్థేభ్యః రాష్ట్రమేవర్చస్యః సూర్యప్రజస్థేభ్యః సత్యం వా ఏతమే యద్వర్షతి అనుదైవ్యదాతపదిపరిషది సత్యామృతే ఏనావరుంధే నైలకం సత్యామృతే ఉదితే హిద్యుస్థః ఏకం వేద మాంధాస్థేభ్యః రాష్ట్రమేవ బ్రహ్మవర్చస్య

శాస్త్రమేవయస్యకః చదురస్యేత్యాహ శాస్త్రమేవేంద్రియావ్యకః హజ్ఞేశ్చేతస్యాస్యేత్యాహ శాస్త్రమేవయస్యకః అపామోషిర్నాగోరస్యేత్యాహ శాస్త్రమేవమధవ్యమకః సారస్వతం గ్రహం గ్రహ్ణాతి శేషావాపాం పృష్టం సరస్వతి పృష్టమేదైనగం.

0: ృగం సదక్షరాన్షిందాగుంభి
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్ రేడియో the 24/7 spiritual channel from shaivam.org.
2: Om Namah Shivaya.

శాయ పురుషశ్చేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి అనుభృష్టముదీత్యా అనుభృష్టే రాజోగం ధరిత్యాజోస్ేషబంధు అపోజా ఇత్యాహ అపోజాశ్చేదే సోమస్దాత్రముదీత్యా సోమస్ేషద్ధాత్రం శుక్రావు శుక్రేణోత్నామీత్యాహ శుక్రాప శుక్రగం హిరణ్యం చంద్రాశ్చంద్రేణేత్యాహ చంద్రాశ్చాప చంద్రగం హిరణ్యం అమృత అమృతేణేత్యాహ అమృతాశ్చాప అమృతగం హిరణ్యం స్వాహ.

క్షత్రస్థయోనిరసీతిపార్థిన్ోక్షేషంచేషంచేణర్భవంజేదయ్యవయతి సదా దుర్గే పురుషస్తయ్యహ

హరిమలిఖరే సోహ్య పంథా అభవత్ సాంగే విద్యా పృథివీ ఉపాధావత్ సాధ్యా ప్రసూరీంద్రవృత్తాయవజ్రం ప్రాహరత్ సాంగే విద్యా పృథివీ ధృవృతీరాహ్యామే ప్రసూతో ఇదర్మానో వజ్రం భ్రాతుర్వ్యాయ ప్రహరతి ఆవిన్నాయర విశ్వరూపేత్యాహ ఇయమ్ వైదర విశ్వరూపే అస్యామే ప్రతిష్టది ఆవిన్నాయమృతావృష్యాయణ విశ్వస్మిన్ రాష్ట్రయుత్యాహ విషయమైనకం రాష్ట్రేణ సమర్థయతి మహదే క్షత్రాయ మహతాభిరత్యాయ మహదే దానరాజ్యాయ్యాహిషయ రవీతాయ శేషమో ఫలతారాజాసో

ప్రయత్సే శత్రునాశనాూన్ శత్రూణేవాస్ బాధం పాదమా ప్రత్యం పాదమా దృయంచమంతం మా పాదే తిస్రో దేశ్యా.

అంబరిజ్మానం సపరదుఘామితి సపహాదుఘాం తక్షన్నా సత్యాభ్యాం యువానా పితరా అక్రతేత్యక్రత పితరా పునః విష్ట్యక్రత

అకరత చతురాః నవం త్వష్టూః నిష్కృతమితి నిహికృతం త్వష్టుర్దేవస్య దేవస్య నిష్కృతం దేవస్య నిష్కృతం త్వష్టుర్దేవస్య నిష్కృతమితి నిహికృతం నవం త్వష్టూః అకరత చతురాః.

మిమిక్షతమితి మిమిక్షతం యావాం నహి వాం గ్రహమితి గ్రహం వామస్తి సోమినో గ్రహం అస్తి దూరకే అశ్వినా సోమినాః దూరకే యత్ర గచ్ఛత్.

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు తెలియజేసుకుంటూ, అసౌ అంటే ఈయనే అన్నాడు. అది విశేషం. ఈయనే ఎందుకండి? ఇప్పుడు శివుడు నీలకంఠుడు సర్పాభరణుడు చక్కగా జటాజూటం పెట్టుకున్నవాడు అంటే ఈయనే అని అనగలమా? ఈయనేన ఎవడినైనా చూపిస్తే ఏ డ్రామా నుంచి వచ్చేవయ్యా అని అంట. ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా. అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖచక్ర గదా పద్మధారిని గాని ఈయనే అనలేం. నా హృదయంలో ధ్యానించుకున్నవాడు ఏదో వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అని అనగలమా అండి? ఈయనే అని పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడు. అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే. అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది. అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే, సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు. అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని. అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని. అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? నమస్తే రుద్రమన్యవా ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి, నాయన ఎక్కడో దూరంగా లేని నాయన, నీకు దగ్గరగే ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను. నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది. మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆలోచించండి. మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా. మనం చూస్తున్న పంచభూతాలు గాని, ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది. అవి సంపాదించుకుని ఆహారాలు, వాటి వ్యవస్థలు, వాటి మెలకువ నిద్ర, వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది. ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు, పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు. అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన, పాలకుడు ఆయన, సంహారకుడు ఆయన. మూడు ఒప్పుకుంటాం కదా మనం. మూడు చేస్తున్నాడు ఆయన, పెంచుతున్నాడు, చివరికి సమయం మెరుగు మొత్తం లాక్కుంటున్నాడు కూడా. సూర్యశక్తిలో మనకి గోచరిస్తుంది. జలాల్ని వృద్ధి చేస్తాడు, జలాల్ని లాగుతున్నాడు, రెండు మూడు పనులు చేస్తున్నాడు. అందుకే మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పనులు బట్టి ఆయనకి త్రయీమూర్తి దివాకరహ అని కూడా మనం చెప్తున్నాం. అందుకు మీకు ఏ దేవతా లక్షణమైనా సూర్యుల్లోనే చూడొచ్చు. అందుకు ఏకం సత్వి ప్రాభుదావదంతి అనడంలో సూర్యశక్తి ఎన్ని విశేషాలుగా పనిచేస్తుందో మనకు సౌర అరుణ మంత్రములు చెప్తున్నాయి. ఆ రహస్యాన్ని సామాన్యుడికి కూడా అందజేయాలని మహర్షులు తపించిపోయి ఆదిత్య హృదయం మొదలైన వాటిలో కూడా మనకి తెలియజేస్తూ, ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో సువస్సాద్యా యశ్వనో మరుతో మనుగు వాయు వన్ని ప్రజాప్రాణ ఉర్తికర్త ప్రభాకర. ఇవి చెప్పడంలో అర్థమేమిటి? ఇవి అభితో దిక్షుశ్రిత దిక్కుల అన్నిటి ఎందు కూడా ఈ వాతావరణాది రూప వ్యవస్థగా పంచభూతములుగా సౌరశక్తి మాత్రమే పనిచేస్తుంది. ఆ సౌరశక్తి మనలో కూడా ఉన్నది, ఆ సౌరశక్తే. అందుకే ఆదిత్య మండల ఉపాసన ఉన్నదే, అది ఐహిక ప్రయోజనాల నుంచి బ్రహ్మ విద్య వరకు తీసుకువెడుతుంది. గనుకనే ఉపనిషత్తుల్లో చాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల్లో కూడా అంతరాదిత్య ఉపాసన అని ఒకటి చెప్పారు. అంతరాదిత్య ఉపాసన ఇది చాలా విశేషం. అక్కడ ఆదిత్యుడు ఎలా పనిచేస్తున్నాడో నీ లోపల ఒకడు పనిచేస్తున్నవాడు ఉన్నాడు. కొంచెం ఏకాగ్రంగా వింటే మీరు ఎంత ఆనందిస్తారో ఈ విషయాన్ని. మన మహర్షుల యొక్క విజ్ఞానానికి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. అంత అందంగా చెప్తారు ఇక్కడ. వేదం సూర్య ఆత్మ జగత అని చెప్పింది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అని. అసలు ఆత్మ శరీరం ఈ వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటే మనకు సులభంగా అర్థమైపోతుంది. జగత్తుకి ఆత్మ సూర్యుడు అంటే నీ జీవుడు నీ శరీరానికి ఎలాగ ఆత్మ అయ్యి ఉన్నాడో జగత్తుకి ఆయన ఎలా ఆత్మ అయ్యి ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు జగత్తంతా ఒక శరీరంగా భావిస్తున్నాం, దానికి ఆయన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ వలే ప్రకాశిస్తూ ఉంటాడట చూడండి ఇక్కడ. అందుకే ఆ సూర్యుడు గురించి చెప్తూ ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అని అన్నారండి వేదం. ఎంత బాగా చెప్పింది. ఋగ్వేదంలో ఈ మాట ఉంటుంది, ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం. అంతేగాని ఇదమిత్తమని ఏ స్వరూపం మనం చెప్పగలం? ఆయన ఎలా కనబడుతున్నాడో సూర్యుడు వల్ల చాలా బాగున్నాడండి. అంటే నీ కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే గాని అది ఆయన యథార్థ స్వరూపం కాదు అని వేదం చెప్పింది. ఇది ఈ మంత్రం అనేవి పరిశీలించకుండా ఈ సైంటిస్టులు చెప్పక ముందు సూర్యుడు కదులుతున్నాడని, ఈ రథం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందని నమ్మేవారు భారతీయులు అని రాస్తారు ఎవడో. మనం నిజమనుకుంటాం. కానీ నేను ఏం చెప్తున్నాడు, మనకి ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అంటున్నాడు. అంటే ఆయన యథార్థ స్వరూపం అది కాదు, నువ్వు భూమి నుంచి గమనిస్తున్నావు గనక నిట్నుంచడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అందమైన భావన మీరు తీసుకురావచ్చు. అందుకు చెప్తున్నాను, ఇక్కడ భూమి కదులుతుంది, చూడండి ఎంత విశేషం, భూమి కదులుతుంది కానీ కదులుతుందంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు భయపడతాం మేము, భూమి కదలడం లేదని అనుకుంటున్నాం, సూర్యుడు కదలడం లేదు ఒప్పుకుంటామా? కదులుతున్నాడనే అనిపిస్తుంది. చూడండి, కదులుతున్న వస్తువు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది, కదలని వస్తువు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యం, ఇంత పట్టుకుని మనం ఈ జగత్తు కనిపించేదే కాదయ్యా అని చెప్పిన శంకరుల మాటను కాదనగలమా? ఇప్పుడు చెప్పండి ఏది స్వరూపం? అదే వేదం, తదేజతి తన్నైజతి తద్ధూరే తద్వంతికే. అది కదులుటలేదు, అది కదులుతున్నది, ఇలా చెప్పిందండి వేదం. ఇప్పుడు కదలని వాడు కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు, కదులుతున్నది కదలనట్లు కనిపిస్తున్నది. ఇది మన శరీరం వైపు అప్లై చేయండి. శరీరం అనేటువంటిది నిజానికి జడం, అది అస్సలు కదలదు, దాని కదిలే లక్షణం లేదు. లోపల ఒకడు ఉన్నాడు ఆత్మ, ఆయన అస్సలు నిశ్చలంగా ఉన్నటువంటి వాడే. అలాగే భూమి కదలనిదే, సూర్యుడు కదలని వాడే. మీరు ఆలోచిస్తారు, అయ్యా భూమి కదులుతుంది మీరు కదలనట్టుగా చెప్తున్నారు అంటే, సూర్యుడు పంపించినటువంటి చైతన్యం ఆకర్షణ మొదలైన శక్తులతో భూమి చలనం సాగిస్తుంది, కానీ దానంతట అది కదిలే శక్తి దానికి లేదు. ఇప్పుడు చెప్పండి భూమి కదులుతుందా? ఆ భూమిని కదిలిస్తున్నవాడు దాని యందు ప్రవేశించి కదిలించడం వల్ల కదులుతోంది గనక సూర్యుడు కదులుతున్నాడు ఒప్పుకోవాలి కదా. ఆయన కదిలించే శక్తి కలిగినప్పుడే కదా ఇది కదులుతోంది. అందుకు భూమిని కదిలించేదెవడు? ఆయన. ఆయన ఆకర్షణ శక్తిని కానీ లోపలికి లాక్కుంటే ఈ భూమి అవుతుంది, ఆయన కడుపులో వెళ్ళి కూర్చుంటుంది, అవునా కదా. ఇంకా మీకు ఈ అంతరిక్ష శాస్త్రం కానీ మీరు అధ్యయనం చేస్తే బ్లాక్ హోల్స్ మొదలైన సబ్జెక్టు చాలా వస్తుంది, ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదండి, మొన్న ఇటీవలే ఒక డెడ్ స్టార్ లోకి 300 మిలియన్ల సూర్యులు వెళ్ళిపోయేస్తారు. చూడండి ఇక్కడ విశేషం, అది ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విశ్వం గురించి చెప్తే పిచ్చెక్కుతుంది మనకి, సైన్స్ సైన్స్ అని ప్రశ్నిస్తాం కానీ నిజంగా చెప్పడం మొదలెడితే పిచ్చెక్కుతాం. ఆ సైన్సే భారతీయ వేద విజ్ఞానం, మరేమిటో కాదు. ఇక్కడ మీరు పరిశీలించితే భూమి కదులుతోంది అనుకున్నాం గాని కదలడం లేదు, కదిలించేది ఒకటి ఉంది. ఎవడు అంటే కదలకుండా ఉన్న సూర్యుడు కదిలిస్తున్నాడు. కదలకుండా ఉన్న సూర్యుడు కదలని జడలక్షణం గల పృథ్వీని చలింపజేస్తూ తిప్పుతున్నాడు అనేది సైంటిఫిక్ గా మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జడలక్షణం గల ఈ దేహంలో తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ శరీరం కదలడం లేదండి అంటావా? కదులుతున్న శరీరమే ఒప్పుకుంటున్నాం. నిజంగా కదులుతుందా? నిజంగా కదిలితే ప్రాణం పోయిన వాడిని కదిలించి కదలమని లేవమని అనండి, కదలలేడే. ఎవడ లోపల ఒకడు ఉన్నాడు వాడు కదిలిస్తున్నాడు. ఈ కదిలిస్తున్న వాడు కదులుతున్నాడా? కదలట్లేదు. కదలట్లేదు, కదులుతున్నాడు. ఆ లోపల ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన చైతన్యాన్ని ప్రాణశక్తి ద్వారా ప్రతి ఇంద్రియంలో ప్రసరింపజేసి శరీరాన్ని కదిలిస్తున్నాడు. కదులుతోంది శరీరం అనుకుంటూ ఉన్నాం మనం, ఆ శరీరంలో వాడు కదులుతున్నాడు అనుకున్నాం, కానీ కదులుతున్న శరీరంలో కదలకుండా ఉండి కదిలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కదలడం లేదు, శరీరం కదలడం లేదు, కదులుతున్నట్టు కనిపిస్తుంది. అదే ఇక్కడ విశేషం, చైతన్య లక్షణం అంతా. ఇక్కడ మన శరీరాన్ని ఆత్మని ఎలా అధ్యయనం చేసుకున్నామో, సూర్య ఆత్మా జగత. అందుకే వేదాంత విద్యను మనకి అరటిపండు పొడిచి పట్టినట్టు చెప్పడానికి సూర్యుడు సహకరించినట్టు మరెవరూ సహకరించరు. ఎప్పుడైనా సూర్యుడు గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పుకోవచ్చు. ఈ వివరములన్నీ కూడా మనకి చెప్పబడుతూ వేదం అనేక రహస్యాలు చెప్పింది, సౌర విజ్ఞానం. అందుకే ఎలా కనబడుతున్నాడో అలా అంటున్నాం, యాదృ దృశ్యతే తాదృగుచ్యతే. ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయం, ఎలా కనబడుతున్నాడో తాదృగుచ్యతే, ఆ విధంగా మనం అంటున్నాం అనడంలో చాలు కదండి. ఇంత విశేషం చక్కగా చెప్పబడింది. ఈ విషయమే మొన్న ఈ మధ్య అణుశాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రాబర్ట్ ఓపెన్ హేమర్ అనే ఒక ఆయన చెప్తాడు, అణువు గురించి చెప్తున్నాడు ఆయన. అణువులో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కదులుతున్నాయా? కదలడం లేదుట. ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయంటే ఉండడం లేదుట. అన్ని నో నో నో నో అని ఆన్సర్ చెప్పాడు అతను. ఏమిటంటే నిర్ధారించలేకపోతున్నాం అన్నాడు చివరికి. అంటే వేదం చెప్పిన నేతి నేతి అనే మాట అక్కడ కనిపిస్తుంది విశ్వంలో. అందుకే కదలిక కదలడం ఈ రెండు కూడా ఒక చిత్రమైన లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అంది బ్రహ్మసూత్రములు. దీనినే శంకరుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నటువంటి విషయం ఇది. ఇవన్నీ మనం కల్పించి చూసుకుంటే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఆదిత్య అనేటటువంటి విషయంలో చెప్పారు. అంతరాదిత్య ఉపాసన అనడంలో నేను ఇదంతా వివరించడం జరిగింది. ఆ సూర్య భగవానుడికి జగత్తుకి ఉన్న రిలేషన్స్ చూసుకుని ఈ జగత్తునంతటిని సూర్యుడు ఎలా తన ప్రాణశక్తితో పరికి నడిపిస్తున్నాడో, నీ లోపల అంతర్యామి అయ్యున్న పరమాత్మ కూడా నీ శరీరాన్నంతటిని నడిపిస్తున్నాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, అదే విధంగా మెదడుకి ఆలోచించే శక్తిని, కాలికి కదిలే శక్తిని, చేతికి స్పర్శనిచ్చే శక్తిని, ఇన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇందువల్ల ఇవన్నీ నేను చేశాను గనక ఆయనే చేయించాడు అనడానికి మనకి లేదే. ఏ విధంగా సూర్య భగవానుడు తన కాంతి కిరణాలను అన్నిటి మీద ప్రసరించాడు. ఆయన ప్రసరించడం చేతనే పువ్వులు వికసించాయి. ఆయన ప్రసరించడం వల్ల మనం నిద్రలు లేచాం. ఆయన యొక్క కిరణశక్తిని గ్రహించే నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత కదులుతున్నాయి. కానీ ఆయన కిరణాలు వేటి వేటి మీద పడుతున్నాయో అవన్నీ ప్రకాశిస్తున్నాయి, కానీ ఈ చెట్ల ఈ పువ్వుల రంగులు ఆయనకు అంటట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలముల యొక్క తడి ఆయనకు అంటట్లేదు. ఈ వీటి లక్షణం ఆయనకు అంటట్లేదు. ఆయన లేకపోతే మళ్ళీ ఇవేవీ లేవు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరము ద్వారా ఇన్ని చేస్తున్నా ఇవేవీ దానికి అంటట్లేదు. ఇలా మనం పరిశీలించి చూస్తే సూర్య ఆత్మా జగత, అందుకు అసౌ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం. ఇది విశేషం. అసౌ యస్తామ్రౌ అరుణంగు తభభృస్సుమంగళ, నిద్రపోయాం లేచాం నడుస్తూ ఉన్నాం, ఆత్మ చైతన్యం మనలోంచి ప్రసరింపబడింది, కానీ అసలు వాడు నిద్రపోలేదు. అంటే సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు, ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ మీరు ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అందుకు ఆదిత్యుడు అక్కడ వ్యవస్థ ఇక్కడ వ్యవస్థ ఒక్కటే కనిపిస్తుంది మనకి. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం గమనించవచ్చు. అంతరాదిత్య అని ఎందుకన్నారు? ఇది ఒకటి చూడండి. దితి అంటే ఛేదించబడేది అని అర్థం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఆదిత్య అంటే ఛేదించడానికి వీలు లేనివాడు, అంటే అఖండమైన తేజస్వరూపుడు. సూర్యుని ఎవరు ముక్కలు చేయలేరు, అందుకే ఆదిత్యుడు. అలాగే మరో ఆదిత్యుడు లోపడున్నాడు, అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఆయన ఛేదించలేం తడపలేం అన్నవాడు, వాడు అసలాదిత్యుడు, వాడు అంతరాదిత్యుడు. ఆ అంతరాదిత్య తేజస్సు వల్ల మనం నడుస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఇది తెలియాలి అంటే ఆ సూర్యుణ్ణి అనుసరించి ఎవడు ఉపాసన చేస్తున్నాడో, ఆ సూర్య భగవానుల్లో ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు తెలుసుకోగలుగుతున్నాడు విషయాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయాత్పూర్వం నిద్రలెమ్మని, ఆ సమయంలో ధ్యానం చేయమని, త్రిసంధ్యంలో నీ సూర్యుణ్ణి ఉపాసించమని, నీ అభీష్ట దైవాన్నైనా సూర్యంలో దర్శించి ఉపాసించమని చెప్పారు. నీకు విష్ణువే పరదైవమైతే జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖ చక్ర ప్రార్థించుకో. కాదండి, మాకు అమ్మవారు భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని తల్లి. కాదు కాదు, శివుడు సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం వ్యయం. పైగా నవగ్రహ శాస్త్రం మనం అధ్యయనం చేస్తే, జ్యోతిష్ శాస్త్రం వైపు వస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ప్రత్యేదేవతను చెప్తూ వచ్చారు. ఆది గ్రహమైనటువంటి సూర్య భగవానుడికి ఎవరు అధిష్టానం మూలం అంటే ఆది దైవమైనటువంటి పరమశివుడు, ప్రథమో దైవ్యో భిషక్. అందుకే సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి లక్ష్మి అని లేదా గౌరీ అని, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడని, బుధవారానికి విష్ణువని ఇలా ఒక్కొక్క దేవతని చెప్పారు. అలాగా ఆదివారానికి సూర్యుని చెప్పారు, మన శివుణ్ణి చెప్పారు. ఈ విధంగా సూర్యునికి శివునికి ఉన్న సంబంధాన్ని మనం గమనించుతున్నాం. అయితే సోమ మంగళ బుధవారాలు ఎవరివి? అవి కూడా సౌరశక్తి విశేషాలే. కానీ అప్పుడు కనబడినప్పుడు ఆ సూర్యుడే విష్ణువుగా, ఆ సూర్యుడే అమ్మగా ఇలా వివిధ రూపాలతో గోచరిస్తున్నాడు. అందుకే సూర్యుని మనం గమనించినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అనే మాట కూడా సూర్యుడితోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత, అదే విషయం చెప్పారే అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఏదో మన చమత్కారాలతో చెప్పట్లేదు, మన వేద భగవద్గీత పురాణాది ఇతిహాసాలన్నిటి ఆధారంగా మనం చెప్తున్నాం. అందుకు అసౌ యస్తామ్రౌ అరుణము తభభృస్సు మంగళ. అసౌ ఈయనే, ఇంతసేపు మేము చెప్పిన రుద్రుడు గారు ఉన్నారే ఆయన, ఈయనే. ఈయన ఎలా ఉన్నాడు? తామ్రహ అరుణహ బభృగు, మూడు విషయాలు చెప్పారు. అంటే ఉదేతి తాం ఉదేతి సవిత తామ్రస్ తామ్రస్తవే ఏతి చ అనే శ్లోకం ఉంది. ఉదేతి సవిత తామ్రహ, సూర్యుడు ఉదయించినప్పుడు తామ్రవర్ణంతో ఉంటాట, పూర్తి రెడ్ కలర్, తర్వాత నెమ్మదిగా అరుణవర్ణం, తర్వాత నెమ్మదిగా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు ఆ మూడు వర్ణములుగా మారుతున్న సూర్య భగవానుడు యొక్క విశేషం చెప్తున్నారు. మనకు ఒకటే వర్ణం తెలుసు, ఎందుకంటే అంత పొద్దున్న లేచేప్పుడు చూడం మనం. పొద్దున్న లేచేవాడు మూడింటినీ అబ్జర్వ్ చేయొచ్చు, తామ్ర అరుణ సుమంగళ. ఇంకా దీనిలో చాలా ఫిలాసఫీ ఉందనుకోండి, చైతన్యం వ్యక్తీకరణ ప్రథమ వ్యక్తీకరణలో ఉండాది, ఆ రెడ్డిష్నెస్ దానిలో సర్వం దాగి ఉంటాయి, అందులోంచి క్రమంగా విస్తృతి చెంది శక్తులన్నీ వస్తాయి. కనుక ఆ రెడ్డిష్ అనేది ఒక బీజప్రాయమైన ఒక అవస్థ, అందులోంచి స్పందన వల్ల వచ్చే రంగు ఎరుపు, స్పందించగానే ఆ ఎర్రని తనం బయటపడుతుంది, అది విస్తృతంగా వస్తుంది. అందుకే ఆ ప్రథమ వర్ణం వర్ణానామాద్యం లోహితం అని చెప్పినటువంటి శాస్త్రరీత్యా ఆ లోహిత వర్ణాన్నే మన అరుణ అని అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. పాటలు ఈ కుసుమ ప్రభ ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో సంకేతములు. మొత్తానికి ఆ సూర్యస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం ఇన్ని రూపములుగా కొలుచుకుంటున్నాం. పరమశివుడు రుద్రుడు సూర్యస్వరూపంగా మొదట తామ్రవర్ణంలో, తర్వాత అరుణవర్ణంలో, తర్వాత వభ్రువర్ణంలో గోచరిస్తున్నాడు. ఇన్ని రకములుగా గోచరించినప్పటికీ అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు. ఎప్పుడూ ప్రచండంగా ఉండడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు ఆయన, ఆయా కాలధర్మాలు బట్టి. ఆ ప్రచండతని ప్రసన్నతని మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అని పట్టించుకోరు, ఎందుకు అలా పనిచేయాలో ఆయనకు తెలుసు. నేను ఇలా ప్రచండంగా ప్రకాశించడం చేత ఎవడికి మేలు చేయబోతున్నాను, ఎప్పటికి మేలు చేయబోతున్నాను అనే విషయం నాకు తెలుసు అంటాడు సూర్యుడు. ఆయనకు తెలుసు ఇంత తీవ్రంగా ఎందుకు మండుతున్నావయ్యా అంటే తర్వాత వచ్చే కాలంలో నీకు అంత వర్షం కావాలి గనక అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఇక్కడ తీసుకోవడం, దాన్ని ఏ విధంగా మళ్ళీ వ్యవస్థ చేసి భూమి మీదకు పంపాలో ఆయనకు తెలుసు. అందుకే గ్రహించడం తిరిగి పంపించడం అనే వ్యవస్థలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో తెలుసు. ఆ స్వామి ఒక్క రోజులో మనం గమనించినప్పుడు మూడు విధములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని రకములుగా ప్రకాశించినా ఆయన స్వభావం ఏమిటి? సుమంగళ. ఆయన ఎప్పుడు సుమంగళ, లోకానికి హితకారకుడయ్యా. అందుకే సూర్యుడు జగద్బాంధవుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఎంత చక్కగా పిలుచుకుంటారండి మన భారతీయులు సూర్యుణ్ణి. ఆయన వస్తున్నాడంటే చాలు, అంతవరకు అప్పటికే స్నానం చేసి సిద్ధంగా ఉంటారు. ఆ వస్తున్న స్వామిని చూడగానే భారతీయులు జలములు తీసుకుని ఆహ్వానిస్తూ అర్ఘ్యప్రదానం చేస్తారు. వారి వారికి ఉపదేశింపబడ్డ మార్గాలు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు. అంటే ఆయన రాకముందే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. ఒక మహానుభావుడు మన ఇంటికొస్తాడని కబురు తెలియగానే ఆయన ఇంటికొచ్చి తలుపు దిశగా వచ్చారా అని ఆవలించి వచ్చి కూర్చోండి అని వాళ్ళ ముందు చీపురు పట్టుకుని తుడుస్తామా చెప్పండి. వాళ్ళు రాకముందే ఫుల్ ప్రిపేర్డ్. అందుకే భారతదేశం సూర్యభగవానుడు రాకముందే తెరచిన తలుపులతో, కడిగిన గుమ్మాలతో, దిద్దిన రంగవల్లలతో ఆయనకి స్వాగతాలు పలికింది. వీళ్ళెప్పుడూ భారతులు, వెలుగు మీద ఆసక్తి కలిగిన వారు, చీకట్లో మగ్గిపోవాలనుకునేవారు కారు, అర్ధరాత్రి 12 గంటలకి డేట్ను మార్చుకునేవాళ్లు కారు భారతీయులు. వాళ్ళు సూర్యుడు ఉదయంతో మా రోజు మొదలైందంటారు. కర్మసాక్షి చూస్తేనే మాకు రోజు, కర్మసాక్షి లేకపోతే మేము కర్మ చెయ్యం, మా కర్మలకు సాక్షి ఆయన అన్నటువంటి వారు. అందుకే ప్రతి పిట్ట ప్రతి జంతువు సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే గోళ్లకు వెళ్ళిపోతాయి, మౌనం వహిస్తాయి. ప్రకృతి యొక్క ధర్మం అది, సూర్యుడికి అనుగుణంగా స్పందిస్తాయి. మనమేమో తెలివైన వాళ్ళం అనుకుని ప్రకృతి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాక కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం. సూర్యుడు అస్తమించాక చేయవలసిన కార్యక్రమం ఒక్కటే, అంతరవలోకన. సూర్యుడు ఉదయించినప్పుడు చేయవలసింది ఆ అంతర్గతంగా సంపాదించిన శక్తితో బాహ్యానికి చేయవలసిన సత్కార్యాలన్నీ చేస్తూ బాగుపడ్డం. ఈ ఒక్క గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయుల ప్రతి కదలికలో ఒక వైదిక జీవన విధానం ఉంది. అందుకే వేదాలనేవి ఎవరో ఒక వర్గం వారి సొత్తు కాదు, భారతీయుల సొత్తు. భారతీయులందరూ వైదిక మతస్థులే. అయితే దాన్ని అధ్యయనం అధ్యాపనం చేయడం కొందరి పని, ఆ జ్ఞానాన్ని పంచి అందరూ ఆచరించడం అందరి పని. అందుకే భారతీయ ప్రతి ఆచారంలో కూడా వేద ధర్మమే కనిపిస్తుంది. అందుకు సూర్య భగవాన్ అబ్జర్వ్ చేస్తూ అసౌయస్తామ్రౌ అరుణ ఉతభ భృస్సుమంగళ, ఆయన శక్తులే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని వివరించి అటు తర్వాత మంత్రం ఇంకా అందంగా సూర్య భగవాన్ని ఆవిష్కరిస్తోంది. చూడండి, అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ నదృశన్నుదహార్య ఉతయినం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఇది తర్వాతి మాట. మళ్లీ అసౌ అనే మొదలు పెట్టింది. అంటే మనం పోల్చుకోవాలి ఆ శబ్దం బట్టి. వేద సంప్రదాయం అంటారు దీన్ని, వేదాలకు సంప్రదాయం ఉంది. ఈ శబ్దం ప్రయోగించిందంటే వేదం యొక్క అలవాటు తెలుసుకోవాలి మనం. ఒక మనిషి మాట్లాడుతున్న బట్టి, వాడు అలవాటు బట్టి ఆ మాట్లాడేది ఉంటే వాడి ఉద్దేశం ఇది అని తెలుసుకోవాలి. అందుకే వేదం అసౌ అనే మాట ఒక అలవాటు బట్టి మాట్లాడుతుంది. సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అసౌ అనడం దానికి అలవాటు వేదానికి. అందుకే మళ్ళీ అసౌ అన్నది ఇక్కడ కూడా అసౌ యహ అవసర్పతి అంటే కదులుతూ వెళుతున్నటువంటి వాడు. సర్ప అంటే కదులుట. ఎలా కదులుతున్నాడు అవసర్పత, అనిష్టంగా కదులుతున్నాడు. ఆయన కదలికి ఇదైనా ఎవడే నిర్ణయించగలడు? ఏదో ఇందాక చెప్పినట్టు సూర్యుడు కదులుతున్నాడా కదలని లేదా అనద్దు. సూర్యుడు కదలకపోయినా మనకు తెలిసి ఆయన కిరణ శక్తులు కదిలి ఇక్కడ దాకా వస్తేనే మన వ్యవహారాలు సాగుతున్నాయి కదా. అందుకు కదులుతున్నాడు అంటే ఆయన కిరణ శక్తులు మొదలైనవన్నీ చలిస్తూ ఉన్నాయి అని అర్థం. రథంలో కూర్చున్నవాడు కదలడు, రథం కదులుతుంది. అవునా లేదా? గుర్రాలు కదులుతాయి. అలాగే సూర్యుడు కదలకపోయినా ఆయన నుంచి ప్రసరింపబడుతున్న కిరణ జాలములన్నీ కదిలి వస్తున్నాయట. అందుకే ఆ కిరణ జాలాలకు అశ్వములు అని పేర్లు. ఎన్ని అశ్వాలండి? ఏకో అశ్వో సప్తనామా వేదం చెప్పింది. ఒకే గుర్రానికి ఏడు అని పేరుట. ఇదేమిటండి, ఒక్క గుర్రానికి ఏడు అని పేరేమిటి? కాంతి సిద్ధాంతం చెప్పింది వేదం. అక్కడ ఒక్క కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణాలు అవుతుంది. అందుకే ఏకో అశ్వో సప్తనామ, ఒక్క అశ్వమే సప్తమైంది. కానీ సప్త కాదు నిజానికి ఏకం. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ వాటిని ఇంకా ఎనలైజ్ చేస్తే సప్తం నుంచి ఎన్ని పుడతాయో మనకు తెలియదు. అందుకే బహువర్ణాలను కూడా వర్ణిస్తూ వచ్చిందనమాట. అందుకే ఒకే వర్ణం ఏడై రావడమే సప్తాశ్వములు అంటే. అయితే అశ్వం అని పేరు ఎందుకు పెట్టారు? అశ్వం అంటే అర్థమేమిటి? అశ్వం కాంతి కిరణానికి వేదం చెప్పిన శబ్దం. అశువ్యాప్తవు అనే ధాతు గురించి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశు అంటే దీని నుంచి ఆసు అనే మాట కూడా మీకు వచ్చింది. ఆసుకవిత్తం మాట విన్నారు కదా. ఎందుకంటే ఆసుకవిత్తంతో తలలు బొప్పు కట్టిన వాళ్ళు బాగా ఉంటారు. అందుకే పేరు గుర్తుంటుంది చాలా మందికి. అశు ఆసు, ఆసు అంటే వెంటనే అని అర్థం. అలాగే అశు వెంటనే వ్యాపించుట అని అర్థం. అంటే అతి వేగంగా వెళ్ళగలిగేది, అతి వేగంగా వ్యాపించగలిగేది ఏదో అది అశ్వ అని చెప్పబడుతుంది. అందుకే కాంతి కిరణాలకే అశ్వములు అని పేర్లు. అశువ్యాప్తవు అనే ధాతు గురించి చూడండి వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. బహువర్ణములైన కాంతుల్ని వెదజల్లుతూ వచ్చే పరమేశ్వరుడు ఆయన. అందుకే అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ అంటే నీలకంఠుడైనటువంటి వాడు, విలోహిత బాగా ఎర్రగా ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడికి రెండు స్వరూపాలు ఇక్కడ చూపిస్తున్నారు. నీలగ్రీవుడు అంటే విషాన్ని ధరించి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నవాడు. విలోహిత రెడ్డిష్ట అంటే ఆయన పింగళ జటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు రెండు పరిశీలించి చూస్తే నీలకంఠం ఎర్రని జడలు, విలోహిత ఈ రెండూ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నీల శబ్దం జలవాచకమైతే సూర్యకిరణ అంతర్గర్భితంగా ఈ జలములు అన్ని దాగి ఉంటాయి. అదేవిధంగా ఆయన కిరణాల్లో రెడ్డిష్ అగ్ని లక్షణం బాగా ఉన్నది విలోహిత అనడంలో. అలాగే మీకు అల్ట్రావైలెట్ రేస్, అతినీల లోహిత కిరణములు వీటి విన్నారే, ఆ శబ్దాలు మీకు ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. ఇవి కిరణ శక్తులే నీలగ్రీవ విలోహిత అని చెప్పబడుతున్నది. అంటే పరమేశ్వరుడు సూర్యమండలాంతర్వర్తి అయి గోచరిస్తున్నాడు. అందుకే పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు ఉపాసన గురించి శివగీతలో. ఏమనంటే నన్ను ధ్యానించాలి అంటే అనేక లింగముల యందు ఆవాహన చేసి ధ్యానించండి. నేను స్వయంభూగా వెలిసినటువంటి జ్యోతిర్లింగములు మొదలైన వాటి యందు ఆరాధించాడు. ఎందుకంటే ప్రతిదానిలోనూ నేనే లీనమై ఉన్నాను కనుక నువ్వు దేన్నైనా లింగంగా ఆరాధించచ్చు. పరమేశ్వరుడు దేనిలో లీనమై ఉన్నాడో దానికి లింగం అని పేరు. లింగం అంటే మరేమిటో కాదు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం అని మనం భావించినప్పుడు జ్యోతిస్వరూపంగా దీనిలో లీనమై ఉన్నాడు అని అర్థం. అలాగే మనం దేన్ని భావిస్తున్నామో దాని లింగం అని ఎందుకు అంటున్నామంటే పరమేశ్వర చైతన్యాన్ని దానిలో లీనమైనట్లుగా మనం దర్శించి ఉపాసిస్తున్నాం గనక దానికి లింగం అని పేరు. ఇలాగ పరమేశ్వరుడు లింగమై భాషించుతూ ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటే ఎప్పుడు ఉదయాన్న ఒక మహాలింగం వస్తుందిట. ఆ మహాలింగమే సూర్యుడు. సూర్యుడు లింగస్వరూపుడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటి సూర్యుడు అని చెప్తున్నాం. అందుకే సూర్యలింగం ఆయన. సూర్యలింగం అని పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. సూర్యుడు లింగం, లింగాకారం అవునా కాదా చెప్పండి. నిజంగా జ్యోతిర్లింగం అంటే అంతకంటే జ్యోతిర్లింగాన్ని మనం చూడగలమా చెప్పండి, ఉంటే చెప్పండి. అందుకు ప్రతి వారిని ఉదయాన్నే వచ్చి ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. గుర్తించలేకపోతున్నాం మనం. ఆ ఇలా గుర్తించలేని వాడు సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు, గుర్తు పెట్టుకోండి. సాక్షాత్ శివుడు వచ్చినా గుర్తించలేడు. శివుణ్ణి గుర్తించగలిగేవాడు పొద్దున్నే లేచి డాన్స్ చేస్తాడు, ఎందుకంటే నా శివుడు వచ్చాడు నన్ను కాపాడడానికి. ఎప్పుడైతే నా స్వామి వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడుగా గిరీశ, ఉన్నతంలోంచి ఇంకా వాడు అబద్ధాలు అడగలడా, వాడు పాపకర్మ చేయగలడా, వాడు భయపడగలడా, అధైర్యపడగలడా? నా స్వామి అక్కడి నుంచి వచ్చి తన వెలుగుల చేతులు చాచి మరీ నన్ను నిమిరి తట్టి నన్ను గమనిస్తూ నా కోసం ఈ పంటలు పండించి నా కడుపు నింపి నా కోసం అంత చేస్తున్న ఆ సూర్యలింగ స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడే, ఎందుకయ్యా గుండ్రంగా మారిపోయాడు? మీరు గుండ్రపుడు వస్తువు గరగరగరగర తిరిగి రాగలదు, అదే అయితే మీరు మామూలు వస్తువు అయితే వెళ్ళలేదు. అది ఆయన అంత తొందరగా రాగలడు, రోలింగ్ స్టోన్ అంటారే ఆయన ఆ వేగం రావడం ఆ లక్షణం. అలా పరమేశ్వరుడు సూర్య రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడు, ఇది తెలిస్తే చాలండి. ఉదయం లేచిన వెంటనే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో నమస్కరించుకుంటే ఇంకేం కావాలి? అందుకే అక్కడ చెప్తాడు శివగీతలో పరమేశ్వరుడు, ఎవరైతే నన్ను సూర్యమండలంలో ధ్యానించి నా మంత్రాన్ని గాని నా స్తోత్రాన్ని గాని చదువుతారో వారు నాయందే ప్రవేశిస్తారు, అంటే శివ సాయుధ్యం చెందుతారట. ఎలా చెందుతారంటే గొప్ప ఉపమానం కూడా వాడాడు ఆయన, గృహం గృహపతి యథా అన్నాడు, ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్లుగా వాడు నాలోకి వస్తాడు అని చెప్పారండి. సాయుధ్యం అంటే అదే, అంటే అంత చరువు చొరవ చనువు రెండుతో వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి. అందుకని శివుడి దగ్గరికి వచ్చామే లోపలికి ఎలా ఉందా, ఏమీ లేదు, హాయిగా వెళ్ళిపోతాం. ఎలాగో అంటే ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్టుగా వాడిది ఆ ఇల్లు, హాయిగా వెళ్తాడు. తలుపు ఓరగా తెరుచుంటే మే కమిన్ అని వెళ్తాడా అండి, వెళ్ళాడా అంటే వాడు ఇంటి వాడు కాదనే అర్థం. లేదో కొంచెం అటు ఇటు చూసుకుంటూ తలుపు తోద్దామా లేదా అని ఆలోచిస్తున్నట్టే అలా చూసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా ఎవడు వెళ్ళిపోతాడు, ఆ ఇల్లు ఎవడితో వాడు వెళ్తాట. అలాగే అలా శివుడిలోకి అలా వెళ్ళిపోతాట, అంటే శివుడు మనవాడు, మన అసలైన చోటది, మనకు నిజమైన చోటది, మనకి స్వాభావికమైన చోటది, మనకు చొరవైన చోటది, చనువైన చోటది. కానీ మన అజ్ఞానంతో అది మంది కాదేమో అని భయపడి కూర్చున్నాం. ఆ అజ్ఞానం పోవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని ఆరాధన చేస్తే నా అతడి సహజమైన చోటు నేనే అని తెలుసుకుని వాడు స్వాభావికమైనటువంటి ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని వాడు నన్ను చెందుతున్నాడు అని పరమేశ్వరుడు పద్మపురాణంలో శివగీతలో చెప్పారు. అందుకు అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత, ఇక్కడ నువ్వు నమస్కరిస్తున్న రుద్రుడు ఎక్కడో లేడయ్యా, ఆ దగ్గరున్నాడు అని చెప్తోంది వేదం. అందుకే ఉతైనం గోపా అదరి సన్నదరి సన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన, ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. ఉతయనం ఇంకా ఏనం ఈయనను ఎవరు చూస్తున్నారు, గోపాహ ఉదహార్య అదృశన్, గోపకులు ఉదహార్యులు కూడా చూస్తున్నారు ఆయన్ని. గోపకులు అంటే పాలు మొదలైనవి తీసుకెళ్లేవారు, ఉదహార్య అంటే నీళ్లు మొదలైనవి మోసుకు వెళ్లేవారు. ఇది ఒక వ్యాఖ్యానం, దీన్ని మనం గమనిద్దాం.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.
2: మహి ఇక ఆయన తన భుజములను కదిలించగానే ఆ భుజాలు దిగంతాల వరకు చాపినటువంటి భుజాలు, ఆ దివ్యమైనటువంటి తన భుజాలను కదిలించగానే ఏం జరుగుతుందంటే పదం విష్ణోర్ బ్రాహ్మ్య, ఆ విష్ణు పదం ఒక్కసారి కదిలిందిట. విష్ణు పదం అంటే ఆకాశం అని అర్థం. వియత్ విష్ణు పదం అని వేదవచనం, వియత్ విష్ణు పదం, ఆకాశమే విష్ణు పదము అని పేరు. ఆ ఆకాశ మండలం అంతరిక్ష మండలం అంతా కూడా ఒక్కసారి కదిలిందిట. ఎలా కదిలింది అంటే భుజ పరిఘరుగ్ణ గ్రహగణం, పరిఘలు అంటే గుణపములు వంటి ఆయుధములు, ఆయన భుజములే ఒక మహాయుధములాగా ఉన్నాయి. ఈ ఆయుధాలు వెళ్ళి తగలగానే, భుజములు వెళ్ళి తగలగానే ఈ గ్రహగణాలన్నీ అటు ఇటు చెదరిపోతున్నాయట. పాదము తాకిడికి భూమి ఎటో పోయింది, చేతుల తాకిడికి గ్రహ నక్షత్ర గణములు చెదరిపోతున్నాయి. అంతేకాదు ఇంకా పైన ఈ నక్షత్రాదులకు పైన ఉన్నటువంటి ద్యులోకము అని ఉన్నది. ఆ ద్యులోకం ఏమవుతున్నది అంటే ముహుర్ద్యౌర్ద్యౌస్థ్యం యాత్యనిభృత జటాతాడిత తట. ముహు అంటే మాటి మాటికి, జౌ జౌ అంటే ఆకాశం, అది దౌస్థ్యం అంటే దుస్థితి పొందుతోంది అన్నారు. అంటే స్వామి జటాజుటాన్ని కదిలించాడు. ఒకవైపు పాదఘాతం, రెండో వైపు భుజాఘాతం, మూడో వైపు జడలు కదిలించాడు. ఆ జటాజూటం ఆయన తల విదిరించగానే ముడులు విడి ఆ జడలన్నీ కదిలేట. ఈ జడలు కదలగానే ఆ ద్యులోకం కాస్త చల్లా చెదిరిపోయింది. ఈ విధంగా ద్యులోకము, అంతరిక్షము, పృథ్వీ ఈ మూడింటిని అల్లకల్లోలం చేస్తోంది స్వామి యొక్క నాట్యం. మరి జగద్రక్షాయిత్వం నటసి, ఇంత నాట్యం చేస్తున్నా నువ్వు జగద్రక్ష కోసం నాట్యం చేస్తున్నావనే మేము నమస్కరించాలి స్వామి అన్నారు. ఎందుకంటే ప్రభువులు ఏం చేసినా జగద్రక్ష కోసమే కదా, అది విశేషం. ప్రభువు ఏం చేసినా జగద్రక్ష కోసమే, శిక్షించినా రక్షించినా జగద్రక్షణ కోసమే. అందుకు మీరు చేస్తున్నటువంటి అపూర్వమైన నృత్యము సృష్టికి ప్రతికూలములా కనిపిస్తున్నప్పటికీ ఇది జగద్రక్ష విధిలో భాగమే అని చెప్తున్నారు. అంటే స్వామి కల్పించే ఈ ప్రళయాదులన్నీ కూడా జగద్రక్షణ విధి కోసమే స్వామి చేస్తున్నటువంటి ఒక చక్కని నిర్వహణ అని. ఇక్కడ పరమేశ్వరుని యొక్క దివ్య నృత్యాన్ని మనకు దర్శింపజేస్తున్నాడు మహానుభావుడు పుష్పవంతుడు. ఆ దివ్య నాట్య వైభవం ఉన్నదే, ఆ నాట్య వైభవాన్ని మనం పరిశీలించితే ప్రదోష కాలంలో స్వామి యొక్క నాట్యాన్ని ధ్యానించమని చెప్పారు. ఈ ప్రదోష కాలం అంటే ఏమిటి? సృష్టికి ప్రళయం ఎలాంటిదో రోజుకి ప్రదోషం అలాంటిది. ఇది మనం గమనించవలసినది. సృష్టికి ప్రళయం ఎలాంటిదో రోజుకి ప్రదోషం అలాంటిది. మనం పగలు నిద్రలేస్తాం, నిద్రలేచినప్పుడు ఆ రోజు ఏవేవి చేయాలో ఒక సంకల్పం చేసుకుంటాం. అంటే మన ఆలోచనలు సృష్టి కర్తృత్వాన్ని పూనుకున్నాయి. అంటే మనలో బ్రహ్మగారు అప్పుడే నిద్రలేచారు. ఆ తర్వాత బోరుడన్ని పనులు చేస్తాం. రోజంతా అయిపోయిన తర్వాత సాయం అవుతుంది. ఈ రోజులో చేసిన పనులన్నీ పూర్తి మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం, లయానికి వెళ్ళబోతున్నాం. ఆ సంధి స్థితిలో ఉంటుంది ప్రదోషం. ఆ ప్రదోషంలో శివనాట్యాన్ని భావన చేయాలట. అంటే దేన్ని భావన చేయడం? సాయంత్రం మనం దేన్ని భావన చేస్తామంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్న సమస్త కాలాన్ని ఏకాంతంలో భావన చేయడం, అది విశేషం. అలా భావన చేసినప్పుడు ఆ రోజంతా నడిచిన కాల గమనంలో మీకు ఒక నాట్య విన్యాసం కనిపిస్తుంది, ఒక లయ కనిపిస్తుంది. ఆ లయ ఈశ్వరుని యొక్క చైతన్య విన్యాసం అనే భావన ఆ ప్రదోష కాలంలో మనకు కలగాలి. నాలో ఆలోచనలుగా, ఆచరణలుగా, ఇన్ని విధములుగా నర్తించిన ఈశ్వర

ఈశ్వర చైతన్యాన్ని దర్శించగలం. దానికి సంధ్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే, రెండు కాలముల నడిమి స్థానము అని మాత్రమే కాక సమ్యక్ ధ్యానం సంధ్య అనర్థం. సమగ్రమైన ధ్యానం, సమగ్రమైన ధ్యాన దృష్టిలో ఉన్నవాడికి విశ్వమంతా ఈశ్వరనర్తనము అనేటటువంటి అవగాహన కలుగుతుంది. అందుకు ఆ పరమేశ్వరుడు చేసే ఈ మహాప్రళయ తాండవంలో అసలైన ఆనందం లభిస్తుంది. ఎందుకంటే ప్రళయ తాండవంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం జగత్తు శాశ్వతం అనుకుంటున్నాం కనుక భ్రమ కలిగి జగత్తుని ఆయన నశింపజేస్తున్నాడు ప్రళయంలో అని అనుకుంటాం. కానీ దీని అర్థం ఏంటంటే, పరమేశ్వరుడు ప్రపంచాన్నంతటిని లయం చేసి ఆయన ఒక్కడే మిగులుతున్నాడు అవునా కదా. ప్రతి యోగి అవస్థపడే దీనికోసమే, నిజానికి దేనికోసం, ఈ ప్రళయం కోసం అవస్థపడతాడు. అంటే తనకి ఈ ప్రపంచమంతా నశించి పరమేశ్వరుడే మిగిలాలి, అది విశేషం. అందుకే యోగి ఎప్పుడు ప్రపంచ దృష్టిని విడిచి పరమేశ్వర దృష్టిలో లీనమవడానికి తాపత్రయపడతాడు. అలా లీనం చేసుకునేది పరమేశ్వర చైతన్యం. అందుకే ఆ పరమేశ్వర ధ్యానంలో ఈ ప్రపంచమంతా నశించి పరమేశ్వరుడు మాత్రమే దర్శనమిస్తాడు. అంటే దాని ఉద్దేశం యోగికి ప్రపంచమంతా నశించిపోయిందని కాదు, మనం చూసే ప్రపంచం వేరు, యోగి చూసే ప్రపంచం వేరు. మనం చూసే ప్రపంచం ప్రపంచమే, యోగి చూసే ప్రపంచం పరమేశ్వర స్వరూపం, అది విశేషం. అందుకే ఈ సృష్టిలో ప్రపంచ దృష్టి ఈశ్వరుడు యోగికి నశిస్తుంది. ప్రపంచ దృష్టి నశించడమే ప్రపంచం లయం అవడం అనేటువంటిది కూడా. ఇలాగా అనేకమైన యోగ సంకేతాలు శివనాట్యంలో ఉన్నాయి. దీన్ని దర్శించి ఎందరెందరో మహానుభావులు ఎన్నో విధాలుగా ధ్యానించారు ఈ దివ్యమైనటువంటి నాట్యాన్ని. ఇలాంటి నటరాజు యొక్క స్వరూపంపై నా మనస్సు మక్కుముకున్నది అంటాడు ఒక మహానుభావుడు. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరీ విరాజమానముర్ధని ధగ ధగ ధగ జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. కిశోర చంద్రశేఖరే, ఆ చంద్రలేఖను ధరించినటువంటి వాడు, ఆ జడల్ని కదిలించుతూ అందులో గంగను కదిలిస్తూ ఉన్నటువంటి వాడు, తన నేత్రాగ్ని ధగధగాయమానంగా ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ చంద్రశేఖరుడు నటరాజు, ఆయనపై ప్రతిక్షణం ప్రతిక్షణము నా యొక్క మనస్సు ఆసక్తికుంటున్నది అని తాండవ స్తోత్రంలో మనకు చెప్పబడుతున్నది. ఇలాంటి మహాతాండవ నట స్వామి అయినటువంటి నటరాజు యొక్క దివ్యత్వాన్ని ఇంద్రుడు నిక్షిప్తం చేస్తున్నారు. ఇంద్రుడు ముల్లోకాలని చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ముందు భూమి చూపించాడు, తర్వాత నడిమి భాగమైనటువంటి ఆ రోదసినంతటి చూపించాడు. రోదసి అంతా ఆక్రమించినది ఆయన యొక్క భుజములు. అటుపై ఆ రోదసికి పై ఉన్నటువంటి దివ్యమైన జులోకాన్ని చూపిస్తున్నాడు. ఈ ముల్లోకాలు నిర్వహించిన వాడు ముల్లోకాల్ని ఎలా కకావికలం కూడా చేస్తున్నాడో చెప్పి నను వామైవ విభూత అని అన్నారు. అంటే ప్రభువులు అనుకూలంగాను ప్రతికూలంగాను కూడా ప్రవర్తించగలరు, వాళ్ళు సర్వతంత్ర స్వతంత్రులు గనక. ఎందుకు అంటే వాళ్ళకి జగత్తును ఎలా నిర్వహించాలో తెలుసు, వాటి మీద మనమెవరం ప్రశ్న వేయడానికి. అందుకు నను వామైవ విభూత అన్నారు. వామైవ అంటే ప్రతికూలత అని అర్థం. విభుత, ఆ విభుత్వంలో ఇది ప్రతికూలమని ఇది అనుకూలమని మనం నిర్ణయించడం, అది ఆయన యొక్క సర్వతంత్ర స్వతంత్రమైన ప్రభుత్వంలో భాగమే. ఇదంతా కూడా సృష్టి స్థితి లయలు మూడు కూడా ఈశ్వరుని విన్యాసము, ఈశ్వర సంకల్పము అని తెలిసిన వాడు ఏ పరిణామానికి కూడా కలత పడడు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విశేషం. ఇలా ఈ తాండవ దివ్యమూర్తిని అనేక విధములుగా భావన చేసినటువంటి వారిలో మనకి మహానుభావుడు శ్రీనాథ మహాకవి కూడా ఆడిన్ తాండవ మర్భటీ పటక లీలాటోప విస్ఫుజ్జిత క్రీడారంబరముల్ల సిల్ల గరళగ్రీవుండు జూటాటవీ క్రోడాఘాట కఠోర కోటర కుటీ కోటీ నుటచ్చిందు వీచి డోలా పటలీ పరిస్ఫుటిత పరిస్ఫుటత రస్ఫీత ధ్వని ప్రౌఢిమన్ ఆడిన్ తాండవము అర్భటీ పటక లీలాటోప విస్ఫుర్జిత క్రీడాడంబరము ఉల్లసిల్లా అని వర్ణించారు. ఇక్కడ ఆర్భటీ పటహ అని విషయం వేశారు. ఇక్కడ తాండవంలో ఆర్భటీ వృత్తి అని ఒకటి ఉంటుంది, ఉద్ధతంగా చేసేటటువంటి దానికి ఆర్భటీ వృత్తి అంటారు. ఇలాంటి ఆర్భటీ వృత్తితో పరమేశ్వరుడు చేసినటువంటి ఆ మహాతాండవాన్ని ఇలా రకరకాలుగా భక్తులందరూ ధ్యానించారు. ఆ దివ్యమైనటువంటి ఆ ప్రళయ తాండవ స్వరూపాన్ని ఇందులో చూపించి నటరాజు యొక్క వైభవాన్ని చూపిస్తున్నారు. ఈ నటరాజ స్వరూపం మొత్తం ముజ్జగాలని కదిలిస్తున్నది అనేది ఇందులో ఉన్నటువంటి సంకేతం. ముజ్జగాల కదలికలకి మూలమైనటువంటిది భూమి కదులుతుందన్న, గ్రహ నక్షత్రాదులన్నీ మార్పులు చెందుతున్నాయన్న,
మనకు తెలియనటువంటి జగత్తులో సూక్ష్మమైన పరిణామాలు జరుగుతున్నాయన్న వీటిని

0: అంతటా వ్యాపించిన విశ్వేశ్వరుని యొక్క అనుక్షణ చైతన్య నర్తనమే కారణం అనేది ఇందులో దర్శింపజేస్తున్నటువంటి దివ్య రహస్యం. అందుకే విశ్వమే విశ్వేశ్వరుని యొక్క నాట్యం. ఇది దర్శించడానికి నాట్యం చేసే ముందే నటరాజ ప్రార్థన మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం అని. నాట్యంలో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి, ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అని. ఆంగికము అంటే శరీరం, అంగము. ఏదైనా ఒక వేషం వేసి నాట్యం చేయాలంటే దానికి తగ్గ అంగ సౌష్ఠవం ఉండాలి. వాడు వేసేది భీముడి వేషం, ఊదితే ఎగిరిపోయే పర్సనాలిటీ ఉందనుకోండి, వాడికి సరైన ఆంగికం లేదు అంటాం. అందుకు సరైన ఆంగికం ఉండాలి, దాని తర్వాత చక్కటి వాచికం ఉండాలి. ఇప్పుడు ఎరువు తెచ్చిన వాచకాలే మనకి, అందుకు ఆ వాచకాల గురించి చెప్పడానికి లేదు. అటు తర్వాత ఆహార్యం, మంచి కాస్ట్యూమ్స్ ఉండాలి. అటు తర్వాత సాత్వికం. సాత్వికం అంటే అభినయ విశేషం, అంటే భూభంగ విక్షేపముల ద్వారా, కపోలాల కదలికల ద్వారా భావాన్ని ప్రకటించేటప్పుడు దాన్ని సాత్వికము అంటారు. లేకపోతే మంచి పర్సనాలిటీ, మంచి కాస్ట్యూమ్స్ ఎన్ని ఉన్నప్పటికీ అభినయం లేదనుకోండి, అది నిర్జీవంగా ఉంటుంది. ప్రతి నర్తకుడికి ఉండవలసిన నాట్య విశేషాలు ఈ నాలుగు. ఎంత చక్కగా నాట్య శాస్త్రాన్ని ఆవిష్కరించేటువంటి భారతీయ పూర్వీకులైన మహర్షులు. అందుకే నందికేశ్వరుడు తన కారికల్లో శివుణ్ణి నటరాజుగా వర్ణించేటప్పుడు మరి శివుడికి ఏది ఆంగికం, ఏది వాచికం, ఏది ఆహార్యం, ఏది సాత్వికం అంటే అద్భుతమైన భావన చెప్తున్నాడు. ఈ ఒక్క భావన చాలు నటరాజు అంటే భారతీయులు ఎలా భావించారనేది తెలియడానికి మనకి. ఆ దివ్యమైన ఆ నాట్య వైభవం వర్ణిస్తూ ఆంగికం భువనం యస్య, పరమేశ్వరుడు యొక్క ఆంగికం ఏదయ్యా అంటే అఖిల భువనములే స్వామికి ఆంగికము. పర ఈ త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అన్నదే ఇది. సమస్త భువనములు పరమేశ్వరుని యొక్క శరీరములు అయినప్పుడు వాచికం సర్వవాంగ్మయం, సృష్టిలో వినబడే ప్రతి శబ్దము ఆయన యొక్క వాచికం. ప్రతి సముద్రపు తరంగాల కదలికల్లోని కెరటాల, అలాగే నదుల అలల కదలికల్లోని, గాలి తరంగాల కదలికల్లోని, పక్షుల అలికిడిలోని, మానవుల శబ్దాలలోని, అన్నింటిలో పలికేది ఆ నాదస్వరూపుడే. అందుకే వాచికం సర్వవాంగ్మయం. ఇక ఆయన వేసిన కాస్ట్యూమ్స్ ఏమిటయ్యా అంటే ఆహార్యం చంద్ర తారాది, చంద్ర తారకులు మొదలైనవన్నీ ఆయనకి ఆహార్యములు. ఇక శివుడే పెద్ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఈ జగత్తులో కనిపించే ప్రతి భావ విన్యాసము కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అందుకే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం అని విశేషంగా చెప్పారు. అనుభవ స్వరూపుడైన వాడు పరమేశ్వరుడు. ఆనంద స్ఫురదనుభవాభ్యాం అన్నారు. ఆనంద రూపంలో అనుభవానికి వచ్చేవాడే పరమేశ్వరుడు. అనుభవమే ఈశ్వర స్వరూపం. అందుకే తం వందే సాత్వికం శివం. ఆ అనుభవం అభినయం ద్వారా వస్తుంది. అందుకే అనుభవమే అభినయం, అదే పరమేశ్వర స్వరూపం అని ఒక అత్యద్భుతమైన తాత్విక దర్శనం చేశారు. చూసారా, మనకి వినోదాల కోసం అనుకునేటువంటి నాట్యంలో కూడా విజ్ఞానాన్ని, వేదాంతాన్ని దర్శించింది భారతీయ సంస్కృతి. అది దీని యొక్క విశిష్టత. అందుకే నాట్యాన్ని యోగంగా, నాట్యాన్ని తత్వంగా దర్శించాలంటే నటరాజ స్వరూపాన్ని అధ్యయనం చేయాలి. అందుకే ధ్యాన శ్లోకంలోనే నాట్యకారులు ఆంగికం భువనం యస్య అనే అత్యద్భుతమైన స్తోత్రాన్ని వర్ణిస్తున్నారు. విశ్వమే విశ్వేశ్వరుని నాట్య విన్యాసంగా దర్శించారు. ఇది శివుని యొక్క నటరాజ లీలని చెప్పి అటుపై మరి యొక్క లీలని ప్రస్తావిస్తున్నారు. ఈ లీల గంగాధర లీల. స్వామి గంగని ధరించాడు కదా, ఈ గంగాధర లీలని చాలా అత్యద్భుతంగా తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు మహానుభావుడు పుష్పదంతాచార్యుడు వారు. ఇక్కడ పరమేశ్వరుని యొక్క లీలల్లో ఎన్ని రహస్యాలు ఉంటాయో నేను మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. అందులో ఒకటి కథాపరమైన అంశం. ఇది సామాన్య జనులకు ఆసక్తి కలిగిస్తుంది, కానీ ఈ కథ వెనకాల ఎన్ని ఉంటాయంటే కొన్ని జ్యోతిష శాస్త్రపరమైన సంకేతాలు, కొన్ని మంత్రశాస్త్రపరమైన సంకేతాలు, కొన్ని ధర్మపరమైనటువంటి బోధనలు, కొన్ని వేదాంతపరమైన సంకేతాలు. ఇవి తత్వ విచారణకు సంబంధించినవి. ఈ నాలుగు పరమేశ్వరుని లీలల్లో ఉంటాయి. అందుకే వాటికి లోతు ఎక్కువ, డెప్త్ అంటారే అది ఎక్కువ. ఎంత భావన చేస్తూ ఉంటే అంత గోచరిస్తూ ఉంటుంది. అందుకే ఈశ్వర లీలల్లో నీలకంఠ లీల కానీ, క్షీరసాగర మథనం కానీ, ఇవన్నీ మనం పరిశీలించితే అనేకములైన యోగ సంకేతాలు గోచరిస్తాయి. నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ మహాలింగావిర్భావ ఘట్టంలో పరిశీలించితే ఎన్ని గోచరించాయి. అదేవిధంగా ఇక్కడ నటరాజతత్వంలో గోచరించినట్లే ఇక్కడ స్వామి యొక్క గంగాధర లీల. ఈ గంగాధరుడి, స్వామి గంగాధరుడిని పేరు కదా, ఈ గంగని దింపడం ఒక పెద్ద చరిత్రగా మనం చెప్పుకుంటాం. భగీరథుడు తపస్సు చేయడు. ఎందుకు తపస్సు చేశాడు? వాళ్ళ పూర్వీకులు ధరించడానికి. ఉన్న తల్లిదండ్రులకే అన్నం పెట్టడమా మానేయడమా అని చర్చలు ఉన్న కాలంలో ఏనాడో తాత ముత్తాతలు వాళ్ళని తరింపజేయాలని చాలా కాలం తపస్సు చేశాడట. ఈ తపస్సు వాళ్ళ తండ్రి చేశాడు, ఆ తండ్రికి తండ్రులు కూడా చేశారు. కానీ వాళ్ళెవరూ గంగని దింపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు సగరులందరూ కూడాను కపిల మహర్షి శాపం వల్ల కాలి బూడిదైపోయారు. అలాంటి చావు తెచ్చుకున్న వారికి ఈ భూలోకంలో ఉన్న సామాన్య జలాలతో తప్పని విడిస్తే వాళ్ళకి ఉత్తమ గతులు రావడం లేదు. దానికి ఏమిటి కావాలి అంటే ఎక్కడో భూమికి సంబంధించని, ఇది ఒక రహస్యం, చాలా గమనించవలసిన విషయం ఇది. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ గొప్ప వస్తువు ఏంటి అంటే గంగ. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వస్తువు గంగ. అందుకే మహానుభావుడు వారి సినిమా దర్శకుడైనా గొప్ప దర్శకుడు జిస్ దేశ్ మే గంగా బహతే అన్నాడు. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో ఆ దేశంలో పుట్టానని సగర్వంగా చెప్పుకోవచ్చు భారతీయులందరూ. గంగకి గోవుకి గీతకి నిలయమైన దేశంలో పుట్టామని చక్కగా చెప్పుకోవచ్చు మూడు గకారాలు. సరే, మొత్తానికి ఆ గంగ తేవడానికి తపస్సు చేశాడు భగీరథుడు. ఎందుకు? వాళ్ళ ముత్తాతల్ని ధరింపజేయడానికట. అయితే ఇతనే ప్రయత్నం చేశాడా? మరి ముత్తాతలు అంటే మరి వాళ్ళ తండ్రికి కూడా తాతయ్య కదా, అతను ప్రయత్నించలేదంటే ఆయన చేశాడు. గంగావతరణ ఘట్టం చాలా గొప్ప విశేషం, అది సంకేతం. ఆ తండ్రులు చేశారు, ఆ తండ్రులు తండ్రులు చేశారు, కానీ వాళ్ళు తపస్సు చేస్తూ చేస్తూ చేస్తూనే జీవితం పూర్తి చేసుకుని తనువులు చాలించి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ తపస్సు పూర్తి కాలే. భగీరథుడు తపస్సు చేసినప్పుడు అనుగ్రహం జరిగింది. ఆ అనుగ్రహం ఎలా వచ్చినది అంటే గంగ చెప్పింది. ఆ తల్లి ఎప్పుడు ఉన్నదే, దివ్యమైన ఆకాశ పథంలో ఉంది ఆ తల్లి. ఆ తల్లి చెప్పింది, నేను రావాలి అంటే మా ఆయన అనుమతించాలి, పైగా నేను వస్తే ఆ మహావేగానికి ఈ భూమి తట్టుకోగలదా, అందుకు దానిని సరిగ్గా బ్రిడ్జిలాగా మధ్యలో నియంత్రించి ఎంత అవసరమో అంత పంపాలి అంటే మా ఆయన గారికే తెలుసు. ఎందుకంటే ఆవిడ్ని లొంగదీయడం ఆయనకే తెలియాలి, అందుకు ఆ నిగ్రహించి ఎంత పంపాలో ఆయనకే తెలుసు. కనుక ఆయన కోసం తపస్సు చేయమని భగీరథుడికి చెప్తే భగీరథుడు మళ్ళీ ఆయన కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆకాశ పథం నుంచి దిగివచ్చింది గంగమ్మ. దాన్ని తన జటాజూటంలో నిబద్ధం చేసి చాలా కాలం ఉంచేట. ఉంచి ఒక్క చిన్న పాయని పంపించాడు భూమి మీద, అంతే, మిగిలిందంతా అక్కడే ఉంది. ఈ దివ్యమైనటువంటి ఆ లీలలో అనేక రహస్యాలు ఉన్నాయి. అలా వచ్చిన గంగ అటు తర్వాత మహర్షుల వెంట వెళ్ళి ఏడు పాయలతో వెళ్ళిందని, ఆ దివ్యమైన నదీ జలాలని స్వర్గలోకవాసులు కూడా కోరుకుంటూ ఒక పాయ అటు వెళ్ళింది మందాకిని పేరుతో, ఒక పాయ భూమికి భాగీరథి పేరుతో వచ్చింది, ఒక పాయ భోగవతి పేరుతో పాతాళానికి వెళ్ళిందని గంగా అవతరణ గాథ మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప విశేషం. అందుకే గంగకి త్రిపథగా అనే పేరు వచ్చింది. అయితే ఈ దృశ్యం ఉన్నదే, ఆకాశం నుంచి దిగి వస్తున్న గంగ శివుని జటాజటంలో పడగా అక్కడ నుంచి దిగి వస్తున్నది అనే దృశ్యాన్ని ఒక అద్భుతమైనటువంటి భావన పింఛంతో చిత్రించాడు ఇక్కడ పుష్పదంతుడు. పరమేశ్వర, నీ దివ్యమైన శరీరాన్ని నేను ఒక్కసారి ధ్యానిద్దాము అంటే అది ఎంతటిది? పరమేశ్వరుడు యొక్క దివ్య స్వరూపం అంటే అది ఎంత ఉన్నది? అది దివ్యం తవ వపుహు, అది మన ఊహకు కూడా అందనటువంటి దివ్యమైనటువంటి స్వరూపము, అది మన కొలతలకి అందవు. అనేనైవోన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపుహు, అది ఇంత అని మితి చేయలేనటువంటి పరిణామాలకు అందనటువంటి మహామహిమని ధరించినటువంటి దివ్యమైన స్వరూపం అయ్యానిది. ఎందుకంటే ఏ మహానది అంతగడలో కొంత మాత్రమే ఉన్నదో, అంత జడని ధరించిన నువ్వు ఇంకా ఎంత ఉంటావో ఊహకు అందుతుందా అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ మనకు ఒక్కసారి ఆ గంగాధరుడైన పరమేశ్వరుని యొక్క దివ్య లీలని ప్రదర్శిస్తున్నాడు. చూడగలిగే కన్ను మనస్సుకుంటే చూడవచ్చు ఆ గంగాధరుని యొక్క దివ్య స్వరూపాన్ని. ఎక్కడో వచ్చింది గంగ. బాగా ముందు గ్రహించవలసిన విషయం ఏంటంటే గంగా జలం అనేటటువంటిది ఈ భూమికి సంబంధించినది కాదు, ఇది బాగా తెలుసుకోండి. అది దివ్యమైన నది, దివ్య నది, అందుకే దాని పేరు దేవనది. దేవనది అంటే ఈ భూలోకానికి సంబంధించిన ఏవో దేవతా పరిధుల నుంచి వచ్చినది. అందుకే ఇప్పటికీ కూడా గంగకున్నటువంటి దివ్యత్వం భూప్రపంచంలో మరి ఏ నదికి కూడా లేదు. అందుకే ఆ గంగానదిని తెచ్చి మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుని మరి పూజ చేసుకుంటాం. మన దేశపు సంస్కృతిని కాలరాయాలని ప్రయత్నించినటువంటి దుష్టులైన వాళ్ళు పాలించినప్పుడు కూడా వాళ్ళ రాజధానులకి పీపాలలో గంగా జలాన్ని తీసుకెళ్లి తాగేవట. ఎందుకంటే వాళ్ళు ఎంత పరిశోధించినప్పటికీ గంగకున్న ఆ శక్తి ఏమిటో వాళ్ళకి తెలియడం లేదు. ఎందుకంటే వీళ్ళ రసాయనిక పరీక్షలు కదా అందదు. ఎందుకంటే అది అభౌతికము అభౌమము. ఇది కేవలం విశ్వాసవాక్యం కాదు, విజ్ఞానవాక్యం. ఇది పరిశీలించి చూస్తే తెలుస్తుంది గంగా నది ఎప్పటికీ కూడా దేవనది. దానిలో ఉన్నటువంటి దివ్య లక్షణం ఏ దివ్య పథముల నుంచి వచ్చిందో ఆ దివ్య పథములన్నీ దానిలో ఉన్నాయి. అందుకే గంగానది వచ్చిన పదం ఏమిటి అంటే విష్ణు పదము నుంచి వచ్చిందని దాని పేరు. విష్ణు పాదోద్భవ గంగా అని పేరు. విష్ణు పాదోద్భవ గంగా అంటే విష్ణు పాదము నుంచి వచ్చిన గంగా. ఆ గంగని శివుడు తన జటాజుటం నుంచి తెచ్చాడు. మళ్ళీ వెంటనే ఈ శివకేశవ భేదవాదులు తయారయ్యి విష్ణు పాదం నుంచి వచ్చింది అందుకే శివుడిని ఎత్తి మీద పెట్టుకున్నాడు కానీ మా విష్ణువే గొప్పండి ఈ అనవసరంగా వికారాల్లో దిగుతారు అలాంటివన్నీ పెట్టుకోవద్దు. ఇక్కడ విష్ణు పదము ఇవన్నీ కూడా వైదిక శబ్దములు, చాలా జాగ్రత్తగా చూడండి. విష్ణు పదము అంటే వియద్ విష్ణు పదం, వ్యాపించినది విష్ణువు అంటే వ్యాపించిన పదము, వ్యాపించిన స్థానం. ఏమిటి వ్యాపించిన స్థానము అంటే మన ఆకాశంలో చూస్తే వ్యాపించిన ఒక స్థానం ఉన్నది, అదే నక్షత్ర స్థానం. అది వియద్వ్యాపీ తారాగణగుణిత. వియద్వ్యాపీ తారాగణగుణిత అనడంలో వ్యాపక శబ్దాన్ని నేను చూపిస్తున్నాడు చూడండి. అందుకే ఎంత ఔచితీవంతంగా శబ్దాలు వేశాడు. వియత్ వ్యాపి, వియత్ విష్ణు పదం అనే మాట మనం తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. ఆ వియత్ పథం విహాయసము అన్న అదే ఆకాశ పథం, అంతరిక్ష పథం. అక్కడ వ్యాపించినటువంటి తారాగణములు, తారాగణములు అంటే నక్షత్ర గణములు. ఈ నక్షత్ర గణములనే మనం పాలపుంత అని అంటున్నాం. ఇది వ్యాపించినటువంటిది, అదొక మహానది వలె ఉంది. దీన్ని స్వాతీపథం అని అంటారు. దాన్ని అంతటినీ కలుపుకునే కాశీరామేశ్వరముల త్రోవ అని పూర్వీకులు అనేవారు దాన్ని. అది విశేషం. అది ఆకాశ పథంలో ఉండేటువంటిది, దివ్యమైనటువంటిది. దీనికే స్వాతీపథం అని, పాలపుంత అని పేరు. ఆ మండలాలకు సంబంధించినటువంటి ఒక జల లక్షణం ఏదో అక్కడ ఉన్నది, అది విశేషం. దానికున్న మహాశక్తి ఏదో ఉంది, అది గ్రహింపబడాలనే ప్రేరణ భగీరథుడికి కలిగింది. ఎవరి కోసం? మన కోసం. అది విశేషం. ఒక మహాత్ముని ప్రేరణ లోకాన్ని తరింపజేస్తుంది. అందుకే భగీరథుడు వాళ్ల తాతలు తరించాలని చెప్పి గంగను తెచ్చుకుంటే ఆ గంగను పట్టుకుని ఎన్నో తరాల వారు వాళ్ళ తాతల్ని తరింపజేసుకుంటున్నారు. అది విశేషం. అది భగీరథుని యొక్క గొప్పతనం. అందుకే అమ్మ ఆ భగీరథుని యొక్క గొప్పతనం మిగల్చడానికి తను భాగీరథి అనే పేరు పెట్టుకుని ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఆయన వల్ల వచ్చింది కదా, అది విశేషం. పైగా ఆ భగీరథుడు ఎంత గొప్పవాడు అంటే తన కోసం తెచ్చుకోలేదు, తన ముత్తాతల కోసం తెచ్చుకున్నాడు. అది పైగా బ్రహ్మదేవుడు వచ్చి ఒక మాట అంటాడట గంగని తెచ్చిన వెంటనే భగీరథుడితో. చూడండి ఎంత ఔచిత్యము. భగీరథుడితో అంటాడు, చాలా గొప్పవాడివయ్యా, నువ్వు తపస్సు చేసి గంగని తీసుకొచ్చావంటే ఆయన గొప్ప మాట అంటాడు. ఇది నా గొప్పతనం కాదు, మా తండ్రుల గొప్పతనం, మా తాతల గొప్పతనం అన్నాడు. ఎలాగండి అంటే మా తాతలు తపస్సు చేశారు, ఆ తపస్సుల్ని మా తండ్రులు కంటిన్యూ చేశారు, వాళ్ళ తపస్సుని నేను కంటిన్యూ చేసి నా దగ్గరకు వచ్చి ఫలించింది. అంతేగాని నేనే ఫ్రెష్గా తపస్సు ప్రారంభించుంటే విజయం సాధించేది కాదు. బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఆ తాతలు చేసిన తపస్సు కంటిన్యూ అయి తండ్రుల దగ్గరకు వస్తే వాళ్ళది కంటిన్యూ అయి నా దగ్గరకు వచ్చింది. అందుకు నా వద్దకు వచ్చేటప్పటికి తరాల మీద పరిపూర్ణమే గంగ వచ్చింది. కనుక ఇది ఒక్క నా తపస్సు ఫలం కాదయ్యా, మా తాతల తపస్సుల ఫలం అన్నాడు ఆయన. అది విశేషం. ఎంత అహంకార రాహిత్యం చూడండి, ఎంత పితృభక్తి. ఇది విశేషం. అందుకే విశ్వామిత్రుడు ఈ కథని రాముడికి చెప్తాడు. పితృభక్తి యొక్క గొప్పతనం మనకు విశేషంగా బాలకాండలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి గంగావతరణ ఘట్టం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం అది. ఈ పితృభక్తి పరంపర నీ సూర్యవంశంలో సహజంగా ఉందయ్యా, అందుకే నువ్వు కూడా పితృభక్తుడు అవుతావు అని తర్వాత జరగబోయే కథకి అది విశేషంగా చెప్తున్నాడు. అప్పుడు భగీరథుడి మాట చెప్పగానే బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, నువ్వు గంగని తేవడం అంతా ఒక ఎత్తు, ఈ ఒక్క మాట ఒక్కటే ఒక ఎత్తు అయ్యా అన్నాడు. అంత గొప్ప విశేషం చూడండి. అది భారతీయుల యొక్క పితృభక్తి భావన. అందుకే మనం ఇప్పటికీ కూడాను ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అద్దికాలు పెట్టుకుంటున్నాం. అంటే ఇవి అక్కడికి వెళతాయండి, ఇవి అద్దుతాయండి అనేది అజ్ఞానం కాదు. తన జీవితం ఉన్నంత కాలం తన జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటున్నాడే, దానికి నమస్కరించవలసిందే కదండి. ఇంత గొప్ప కృతజ్ఞత ధర్మాన్ని చెప్పిన భారతదేశంలో పుట్టే మనం, అది విశేషం. దానికి రామాయణ భారతాలన్నీ ఇంత దివ్యమైన విషయాన్ని చెప్తున్నాయి. గంగ వెనకాల ఇంత కథ ఉంది. అందుకు ఆ పరమేశ్వరుడు యొక్క ఈ జటాజూటంలో దూకిన గంగలో ఉన్న రహస్యం అది. విష్ణు పదం అంటే వియద్విష్ణు పదం, ఆ దివ్య భూమికల్లోంచి వచ్చినటువంటి ఒకనొక జలధార అక్కడి నుంచి వస్తోంది. ఆ వచ్చినప్పుడు అనేక నురగలు కక్కుంటూ వస్తుంది. అది ఆ నురగలు ఎలా ఉన్నాయంటే ఆకాశ పథంలో వస్తుంది కనుక చూసేవారికి ఎలా కనిపిస్తున్నాయంటే తారాగణ గుణిత ఫేనోద్గమ రుచిహి. ఫేనము అంటే నురగ. ఆ వాటి నుంచి ఉద్గమ రుచిహి, ఎంత గొప్ప దర్శనం చూడండి. ఆ నురగల నుంచి వస్తున్న కాంతులు ఎలా ఉన్నాయంటే అవి నక్షత్ర మార్గముల్లోంచే వస్తుంది ఈ నది కనుక లేస్తున్న నురగలు కూడా నక్షత్రాల్లా కనిపిస్తున్నాయట. ఈ నక్షత్ర కాంతులు ఈ నురగలు కలిసి ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఎలాంటి దర్శనం ఇచ్చారు చూడండి. అలాంటి మహాప్రవాహం ఉన్నది. అది వచ్చి స్వామి యొక్క శిరస్సు మీదకి వచ్చి దూకింది. గుభిల్లుమని దూకే తిరుగుళ్ళ గంగా అన్నాడు విశ్వనాథ వారు. శంపా సహస్రాభ చండ కాంతి ఛటామేయ ధారావర్త మెరసి మెరసి. అదే జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే అని తాండవ స్తోత్రంలో రావణాసురుడు వర్ణించినటువంటిది కూడా అది. అటువంటి ఆ జటాటవిలోకి వచ్చి దూకింది ఆ మహాగంగ. అంత మహాగంగ ఎటువంటిది అంటే అప్పటికి సముద్రం ఖాళీ అయిందిట. ఎందుకు సముద్రం ఖాళీ అయిందంటే అగస్త్య మహర్షి ఒక అవసరం కోసం సముద్రాన్ని అంతటిని కూడా తన దోసులతో పట్టి తాగేసేయడం కథ ఉంది. అందుకు సముద్రం ఖాళీ అయిందిట. ఈ వచ్చిన గంగ వెళ్ళి సగరుల్ని తరింపు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఖాళీలోకి ప్రవేశించింది వెళ్ళి. అప్పుడు సముద్రం ఏర్పడింది. సముద్రం అనే దాన్ని ఏర్పరిచినంత మహాప్రవాహం గంగ అంటే ఇంత ప్రవాహం కూడా ఎక్కడున్నది అంటే నీ జటాజూటంలో నీ జడల ముడి సందుల్లో ఒక్క చోట దాక్కుందయ్యా. అంటే ఎంతటిది ఆ శిరస్సు. ప్రవాహో వారామ్య పృషత లఘు దృష్ట శిరసితే జగద్వీపాకారం జలధివలయం తేన కృతం. ఈ జగత్తంతా ఈ గంగ వల్ల ద్వీపాకారం అయిపోయింది అన్నాడు. ఈ గంగ చుట్టుముట్టడం వల్ల జగత్తు ద్వీపంలా కనిపించింది. ఇలాగ భూమినే ద్వీపంలా మార్చినటువంటి ఆ మహాజలాన్ని పరమేశ్వరుడు తన జటాజూటంలో మూల పెట్టుకున్నాడంటే ఆ పరమేశ్వరుని యొక్క దివ్య తనువు ఏమిటి అని ఈ యొక్క శ్లోకంలో ఇది కేవలం కవిగా వర్ణించిన వర్ణన కాదు. ఇందులో ఈ మహానుభావుడైన వరరుచికి, కాత్యాయన వరరుచికి ఒక రహస్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర రహస్యం, విజ్ఞాన శాస్త్ర రహస్యం తెలుసు అని తెలియాలి. జ్యోతిష శాస్త్రం అంటే అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాలకు సంబంధించిన శాస్త్రం. అది భారతదేశంలో సుష్టుగా పుష్టిగా ఏనాడో వర్ధిల్లింది. ఇది బాగా తెలుసుకోవాలి మనం. అంతేగాని మనవన్నీ నమ్మకాల మీద ఏర్పడినటువంటి కేవలం ధర్మశాస్త్రాలు అనేటటువంటి అపనమ్మకంలో మనం ఉన్నాం ఇప్పుడు పూర్తిగా. మన శాస్త్రంలో మనకు గౌరవం లేదు. దాని కారణం చేత ఈ శాస్త్రాల విషయం చెప్పగానే ఇదేదో మత విశ్వాసాలకు సంబంధించినవని భారతదేశంలో పుట్టిన ప్రతి శాస్త్రానికి మన మత విశ్వాసం పేరు పెట్టి కేవలం విశ్వాస శాస్త్రంగా అధ్యయనం చేస్తున్నాం కానీ విజ్ఞాన శాస్త్రంగా అధ్యయనం చేయడం లేదు. అసలు అధ్యయనమే లేదు మనకి. అందువల్ల వస్తున్నటువంటి దౌర్భాగ్యావస్థ. కాదయ్యా జ్యోతిష్ శాస్త్రం కా తీసుకుంటామంటే ఇది ఏదో మత విశ్వాసానికి సంబంధించిన గొడవలు కూడా రేపుతాం మన భారతీయులమే. అంతేగాని ఇలాంటి విజ్ఞానం మనకున్నది అనేటువంటి అవగమనం కూడా మనకు లేకుండా పోతుంది. కానీ మన మహాకవులందరూ కేవలం భావుకులు కాదు, విజ్ఞానవేత్తలు. కాళిదాస మహాకవి, ఈ వరరుచి, వీళ్ళు రచించిన గ్రంథాల్లో అపూర్వమైన జ్యోతిర్విజ్ఞానం, మంత్ర విజ్ఞానం ఇవన్నీ గోచరిస్తాయి. అందుకే వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి అన్న దాంట్లోనే ఒక అపూర్వమైన విజ్ఞాన శాస్త్ర సంకేతాలను కూడా ఈ నిక్షిప్తం చేస్తున్నాడు. జ్యోతిష్శాస్త్రపరమైన రహస్యాలని కూడా. అందుకే వీటి మీద అనేక శోధనలు పాశ్చాత్యులు చేశారు. మనం ఆశ్చర్యపోతాం. మనకి మనుస్మృతికి సంబంధించినటువంటి గ్రంథాలు మన లైబ్రరీలో దొరకవు, పాశ్చాత్యుల లైబ్రరీలో ఇప్పటికీ కూడా దొరుకుతూ ఉన్నాయి. భార్యాభర్తలు అన్నట్టు ఇక్కడ అర్థం కాదు. విడదీయలేని సంబంధాన్ని పతిపత్ని సంబంధంగా పురాణం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 23.

కామశ్చ మే సౌమనసశ్చ మే భగశ్చ మే ద్రవీణంచ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వసీయశ్చ మే యశశ్చ మే యజ్ఞేన కల్పంతాం. ఊర్చ మే సోనృత ఆచ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతంచ మే మధుచ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రంచ మ ఔద్భిద్యంచ.

0: సీసంచ మే త్రపూచ మే శ్యామంచా మే లోహంచా మే యజ్ఞేనా కల్పంతాం అగ్నిశ్చామ ఆపశ్చ మే వీరుధశ్చమ ఓషాధయశ్చ మే కృష్టపచ్యాశ్చ మే కృష్టపచ్యాశ్చ మే గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ మే విత్తంచ మే విత్తిశ్చ మే భూతంచ మే భూతిశ్చ మే యజ్ఞేనా కల్పంతాం వసూచ మే వసతిశ్చ మే కర్మా చ మే శక్తిశ్చ మే అర్థశ్చ మే యామశ్చ మ ఇత్యాచ మే గతిశ్చ మే యజ్ఞేనా కల్పంతాం అగ్నిశ్చ మ ఇంద్రశ్చ మే సోమశ్చ మ ఇంద్రశ్చ మే సవితా చ మ ఇంద్రశ్చ మే సరస్వతీ చ మ ఇంద్రశ్చ మే పూషా చ మ ఇంద్రశ్చ మే బృహస్పతిశ్చ మ ఇంద్రశ్చ మే యజ్ఞేనా కల్పంతాం మిత్రశ్చ మ ఇంద్రశ్చ మే వరుణశ్చ మ ఇంద్రశ్చ మే ధాతా చ మ ఇంద్రశ్చ మే త్వష్టా చ మ ఇంద్రశ్చ మే మరుతశ్చ మ ఇంద్రశ్చ మే విశ్వే చ మే దేవా ఇంద్రశ్చ మే యజ్ఞేనా కల్పంతాం పృథివీ చ మ ఇంద్రశ్చ మే అంతరిక్షం చ మ ఇంద్రశ్చ మే ద్యౌశ్చ మ ఇంద్రశ్చ మే సమాశ్చ మ ఇంద్రశ్చ మే నక్షత్రాణి చ మ ఇంద్రశ్చ మే దిశశ్చ మ ఇంద్రశ్చ మే యజ్ఞేనా కల్పంతాం
1: అగ్న్యశుశ్చ మే రశ్మిశ్చ మే దాభ్యశ్చ మే ధీపతిశ్చ మే
0: ఉపాగ్న్యశుశ్చ మేంతర్యామశ్చ మ ఐంద్రవాయవశ్చ మే మైత్రావరుణశ్చ మే ఆశ్వినశ్చ మే ప్రతిప్రస్థానశ్చ

ఆచమే తిస్రశ్చామే తిస్రశ్చామే పంచాచమే పంచాచమే సప్తచామే సప్తచామే నవాచమే నవాచమ ఏకాదశచమ ఏకాదశచమే త్రయోదశచమే త్రయోదశచమే పంచాదశచమే పంచాదశచమే సప్తదాశచమే సప్తదాశచమే నవాదశచమే నవాదశచమ ఏకావిజ్ఞాశతిశ్చమ ఏకావిజ్ఞాశతిశ్చమే త్రయోవిజ్ఞాశతిశ్చమే త్రయోవిజ్ఞాశతిశ్చమే పంచావిజ్ఞాశతిశ్చమే పంచావిజ్ఞాశతిశ్చమే సప్తవిజ్ఞాశతిశ్చమే సప్తవిజ్ఞాశతిశ్చమే నవావిజ్ఞాశతిశ్చమే నవావిజ్ఞాశతిశ్చమ ఏకత్రిజ్ఞాశచ్చమ ఏకత్రిజ్ఞాశచ్చమే త్రయస్త్రిజ్ఞాశచ్చమే యజ్ఞేనా కల్పంతాం చతస్రశ్చమే ష్టౌచామే ష్టౌచామే ద్వాదశచమే ద్వాదశచమే షోలాశచమే షోలాశచమే విజ్ఞాశతిశ్చామే విజ్ఞాశతిశ్చామే చతుర్విజ్ఞాశతిశ్చమే చతుర్విజ్ఞాశతిశ్చమే అష్టావిజ్ఞాశతిశ్చమే అష్టావిజ్ఞాశతిశ్చమే ద్వాత్రిజ్ఞాశచ్చమే ద్వాత్రిజ్ఞాశచ్చమే షత్రిజ్ఞాశచ్చమే షత్రిజ్ఞాశచ్చమే చత్వారిజ్ఞాశచ్చామే చత్వారిజ్ఞాశచ్చామే చతుశ్చత్వారిజ్ఞాశచ్చమే చతుశ్చత్వారిజ్ఞాశచ్చమే అష్టాచత్వారిజ్ఞాశచ్చమే యజ్ఞేనా కల్పంతాం త్రియవిశ్చమే త్రివీచామే దిత్యవాచామే దిత్యౌహీచామే పంచావిశ్చమే పంచావీచామే త్రివత్సశ్చామే.

0: గజశ్చ రక్షసామ చ బృహచ్చ రథంతరం చ స్వర్దేవ అగన్మామృత అభూమ ప్రజాపాతే ప్రజా అభూమవేట్ స్వాహ ఇతి ఏకోనవింశోధ్యాయః.
1: ఓం ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.
1: Om Namah Shivaya.

సోమరాజానా బ్రాహ్మణా తదిత్యన్నామరాజ్యమధాయేత్యాహ రాజ్యమేవాక్షిణమి దాది స్వాంతనుబంధనం.

శాస్త్రమేవ బ్రహ్మవచ్చస్యక ఆశాస్తేత్యాహ శాస్త్రమేవ వశ్యక శక్వయేత్యాహ పశువోమే శక్వయై పశూనేవరుంధే విశ్వభృతస్థేత్యాహ శాస్త్రమేవ వయస్యక జనభృతస్థేత్యాహ శాస్త్రమేవేంద్రియావ్యక అజ్ఞేత్యాహ రాష్ట్రమేవ్యక అపామోషీనాగస్థేత్యాహ రాష్ట్రమేవ్యమక పారపురంగణం గృహ్ణాతి కేషావాపాం పృష్టం సరస్వతి పృష్టమేదైనగం

0: ఓషధ్యోగ్రంథాపిపంసంపద్యంతేషదక్షరాగుంసి వాచీవై నగం సర్వే విశ్వంతోభిరభిషించతి.
1: ఓం నమః శివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

శాయ పురుషస్వేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి అనుగృష్టముదీత్యా అనుగృష్టగ్ఞేద రాజోగంధరిత్యాజోస్ేదబంధు సబోజా ఇత్యాహ సబోజాశ్చేదే సోమస్థాత్రముదీత్యాహ సోమస్థేదద్ధాత్రం శుక్రావ శుక్రేణోత్నీత్యాహ శుక్రాప శుక్రగం హిరణ్యం చంద్రాశ్చంద్రేణేత్యాహ చంద్రాశ్చాప చంద్రగం హిరణ్యం అమృత అమృతేనేత్యాహ అమృతాశ్చాప అమృతగం హిరణ్యం స్వా

ఇంద్రవృత్రాయ్రవదయే హరివమలిఖరే సోహ్య పంథా అభవత్ సాయుణ్యే విద్యాపృథివీ హృదయ విద్యాపృథివీ ఉపాధావత్ సాధ్యాన ప్రభుంద్రవృత్రాయవజ్రం ప్రాహరత్ కాళిణ్యే విద్యాపృథివీ హృదయ ఆభ్యామే ప్రసూతో ఇదమానో వజ్రం భ్రాతృవ్యాయ ప్రహరతి ఆవిన్నాదే ద్వజర విశ్వేత్యాం వైదే ద్వజర విశ్వే అశ్యామే ప్రతిష్టవే ఆవిన్నాయమృతావృష్యాయనోద్యాం విశ్వక్షిన్ రాష్ట్రైత్యాహేకం రాష్ట్రేణ సమర్థయతి మహదే క్షత్రాయ మహతాభిరత్యాయ మహదే జాలరాజ్యాయ్యా అవశిషవే రవీతావాసాత్తే చేతవో భరతారాజా సోమో

ప్రయత్సే శత్రుపాదనాశ్చేదూరూ శత్రూణేవాస్తు పాదం చే పాదమా ప్రత్యం పాదమాదం.